ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 22వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాన్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:56 దాటి 10 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమంలో అనురాధ పౌడ్వాల్ గానం చేసిన శివ అమృతవాణి మొదటి భాగం, ఇంకా శివభక్తి గీతాలు వింటారు.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు అనురాధ పౌడ్వాల్ గానం చేసిన శివ అమృతవాణి మొదటి భాగం ఇంకా శివభక్తి గీతాలు విన్నారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ഇയാൾ കാര്യക്രമാലു గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో, అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యాళ్ళ పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా, నిర్మల్ జిల్లా సాంగ్వీకి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు, ప్రవేశాలు, ప్రయోజనాలు, దీని గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 35వ భాగం ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇక ఈయల పొదుగల 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి పేదోడి గడి కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో దొర మల్లా వచ్చిండు కథని వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇయల పొదుగల 8:45 ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ పి అశోక్. ఇక మీరు మెచ్చే, మీ వాళ్లకు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 FM ద్వారానే. ఈ పొదుగల్ల 9:00 నుండి 10:00 దాకా ప్రసారమేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుండి 5:30 దాకా ప్రసారమేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి ఉషారు ఈ మూడు పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఈయల సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం వాన్వట్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కూట్ అక్షయ్ కుమార్తో యు దినేష్ పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూరు మండలం కైర్ధాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు 5వ భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 11వ భాగం ప్రసారమవుతాయి ఇలటి గిరిపదం కార్యక్రమంలో. రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో మార్పులకు అనుగుణంగా పరిశోధనలు, సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ఇంకా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రైతు అంతరంగంలో పత్తి సోయా సాగు అనుభవాల గురించి బోరస్ మండలం మాండగాడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది ఇయలటి ఇల్లు యవసం కార్యక్రమంలో. ఇనుడు మరకుండ్రి. రాత్రి 9:45 ముచ్చట నా కవిత ప్రయాణం ఆదిలాబాద్ కు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో కె లెనిన్ పెట్టిన ముచ్చట మొదటి భాగం ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి ఈయల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 కావస్తోంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియజేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో మూడు నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది.

0: ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లని సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహాలు ప్రభుత్వానికి ఆ కొత్త చట్టాలు కానీ రావాల్సినటువంటి అవసరమైతే ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయం నిధించి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
1: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

0: వాతావరణం. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ఆధునికే విశ్వస్మిన్ సాముద్రిక శక్తిః రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖ ఆధార అస్తి. కోలకాతాయాం శ్యామ ప్రసాద్ ముఖర్జీ జలపోత స్థాత్రి తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః, ఐఎన్ఎస్ సంశోధకః, ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌసేనాయై సమర్పితాః.
2: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయారు హుయీ హై, ఇన్కే నిర్మాణ మే భారతీయ ఉద్యోగో కీ ప్రతిభా లగీ హై, ఔర్ యహీ నయే భారత్ కీ సబ్సే బడీ తాకత్ హై.
1: తేన ఉక్తం యత్ ఏతేషాం పూతానాం నిర్మాణే ద్విశతాధికాః సూక్ష్మ లఘు మధ్యమోద్యమాః యోగదానం అకరువన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంప్రతిక వర్షస్య అంతారాష్ట్రియ యోగ దివసస్య వైశ్విక ఉత్సవ రూపేణ ఆయోజనార్థం విశ్వస్య జనాన్ ప్రతి కృతజ్ఞతాం వ్యక్తవాన్. తేన ఉక్తం యత్ యోగః విభిన్నేషు దేశేషు సమాజేషు చ స్థితాన్ జనాన్ స్వాస్థ్య కళ్యాణయోః సమాన లక్ష్యే సంయోజయతి. ప్రధానమంత్రి ఏతత్ విశ్వస్య కృతి ప్రేరణాదాయకం అస్తి ఇతి అవదత్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః కునో రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మధ్యప్రదేశస్య కునో నేషనల్ పార్క్ ఇత్యస్య రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. సా ప్రొజెక్ట్ చీతా ఇతి యోజనాయాః ప్రగతిః సమీక్షాం కరిష్యతి, తథా చ వ్యాఘ్రపాలకైః వన కర్మచారిభిః స్థానీయ జనైశ్చ సహ సంవాదం కరిష్యతి. అధికారిణాం అనుసారేణ భారతే సంప్రతి 500+ వ్యాఘ్రాః సంతి, తేషు అధికాంశతః కునో రాష్ట్రియ ఉద్యానే వసంతి. భారతం అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ రాష్ట్రాణాం రాష్ట్రియ సురక్షా పరామర్శదాతృణాం ద్విదివసీయ సమ్మేళనస్య ఆయోజనం కరోతి. అస్య అధ్యక్షతాం అజీత్ డోభాలః కరిష్యతి. నీట్ యూజీ 26+ పునర్పరీక్షా సుదృఢ సురక్షా వ్యవస్థాయాం సుసంపన్నా. రాష్ట్రీయ పరీక్షా అభికరణస్య అనుసారేణ దేశే విదేశే చ స్థితేషు 44+4500 పరీక్షా కేంద్రేషు లక్షశః అభ్యర్థినః సహభాగినః అభవన్. దివ్యాంగ అభ్యర్థిభిః సహ సర్వేషాం పరీక్షార్థీనాం సువిధార్థాః విశేష వ్యవస్థాః అపి కృతాః. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ ఇత్యనేన 12 శ్రేణ్యాః ఉత్తర పుస్తికా సత్యాపనస్య పునర్మూల్యాంకనస్య చ పరిణామాః క్రమశః ప్రకాశితాః. మండలేన ప్రాప్తేషు ఉక్తం యత్ ప్రాప్తేషు ఆవేదనపత్రేషు 87%+ పరిణామాః ఘోషితాః సంతి, అవశిష్ట పరిణామాః అపి శీఘ్రమేవ చరణబద్ధరీత్యా ప్రకాశ్యంతే.

0: छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति। मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इति उक्तम्। छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित संदेशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः। तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां सप्त जनाः मृताः, सप्तत्यधिकाः श्रमिकाश्च प्रभाविताः जाताः। घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति। राष्ट्रिय आपद मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितं आपद उत्थार अभियानम् आरब्धवन्तः। मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा त्रिसदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र द्वि-द्वि अंकेन समतायाम् अभवत् इति वार्ता।
1: आकाशवाणी मंचिर्याल जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक नंदिस्तारु श्री एल श्रीनिवास।
2: సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి రాష్ట మంత్రులు డి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందిస్తామన్నారు. కార్మికులకు 1,25,00,000 బీమా సదుపాయం కల్పిస్తూ 30,000 నుంచి మంచి ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామన్నారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకు వెళ్తోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముందుకు పోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా జరుగుతుందన్నారు. రాష్ట ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ది పనుల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,226 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి 802 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. సింగరేణి సంస్థ సర్వతోముఖ అభివృద్దికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వారి పిల్లల విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు కోసం యాజమాన్యం పూర్తి నిబద్దతతో ఉంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని అర్బన్ ఇకో పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సమయానికి వర్షాలు కురుస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం సామాజిక బాధ్యత అని మంత్రి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గంజాయి బాధితుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యులు కీలక పాత్ర వహించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి అనుమానాస్పద మార్పులు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. పర్యావరణ సంరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణకు శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 22 లక్షల మొక్కలు నాటామని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు

0: చేసే వస్తువులను ఉపయోగించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతదేశం శక్తివంతమైన దేశంగా అభివృద్ది చెందుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లో దత్తాత్రేయ రచించిన ప్రజల కొరకే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించి స్థానికులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. మహిళలు, వృద్దులు, చిన్నారులు భయాందోళన లేకుండా ప్రయాణించడానికి బస్సులో భరోసా పేరుతో హైటెక్ సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రారంభించామన్నారు. మంచిర్యాల డిపోలో జరిగిన ఆర్టీసీ ప్రగతి చక్రం అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు పురస్కారాలు అందించి సన్మానించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మొదటి విడతలో 175 బస్సుల్లో అమర్చామన్నారు. దీనివల్ల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్టపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన

పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచ వ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా

0: చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న.

అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

ఓడిపోతే జీవితం ఆగిపోదు. ప్రతి రాత్రి తర్వాత అందమైన సూర్యోదయం వస్తుంది. ప్రతి ఓటమి తర్వాత విజయం తప్పక లభిస్తుంది. అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. మీరు చేసే మీ ప్రయత్నంలో మీకు తోడుండి మీకు ఉపయోగకరమైన ఎన్నో విషయాల్ని, కార్యక్రమాల్ని మీకు వినిపిస్తుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మరి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా, నిర్మల్ జిల్లా సాంగ్వీకి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కేలెనిన్ వెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు, ప్రవేశాలు, ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రభావతితో కేలెనిన్ వెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 35వ భాగం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబట్టల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం అష్టమి ఉత్తర నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన. ఇయల పొద్దుగలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దినంలా ఎండగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆకాశంలో మబ్బులు ఏర్పడే అవకాశం ఉంది. గాలిలో తేమ 62% ఉండొచ్చు. గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. జిల్లా రైతులకి మా సలహా ఏంటంటే, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఋతుపవనాల విస్తరణ జరగక జిల్లాలో ఆశించిన మేర వర్షపాతం పడలేదు. 125 నుంచి 130 మిల్లీమీటర్ల వర్షపాతము ఈ రోజు దాకా పడాల్సి ఉన్నప్పటికీ కూడా మనకు ప్రధానంగా ఒక 90-95% మండలాలలో ఒక 36 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. సో వర్షాధారంగా సాగు చేసుకునే రైతులకి మరీ ముఖ్యంగా అంటే దీర్ఘకాలిక పంటలు ఎక్కువ పెట్టుబడి పెట్టి ముందుకు పోయే రైతులకి మా సలహా ఏంటంటే, ఆచితూచి ఈ పంటలను సాగు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా నల్లరేగిడి భూములలో పత్తిని సాగు చేసుకునే రైతులైతే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత, అంటే 1 లేదా 2 భారీ వర్షాలు కురిసిన తర్వాత, అలాగే మధ్యస్థ నేలల్లో అయితే 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతము, ఇక్కడ కూడా 1 లేదా 2 భారీ వర్షాలు నమోదైన తర్వాత మనకు నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గడము, తర్వాత బయట గాలి ఉష్ణోగ్రత కూడా తగ్గడము, ఈ రెండు తగ్గుముఖం పట్టినాక అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడే మీరు విత్తుకోండి. జిల్లాలో ప్రధానమైన పంటలు సాగు చేసుకోవడానికి నెల చివరి దాకా కూడా అనుకూలమైన సమయంగానే మనము చెప్తా ఉన్నాము. అందుకని కొంత వేచి చూసే ధోరణిలో రైతులు ముందుకు పోవాలి. వర్షాధారంగా సాగు చేసుకునే రైతులు ఈ పెట్టుబడి ఖర్చును కూడా వాళ్ళు ఆచితూచిగా పెట్టి వాళ్ళు ముందుకు పోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.
1: వర్షాధార పంటల సాగుకు సూచనలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ చెప్పిన సలహా అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఎలా చూసినట్టయితే ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవాన్ని మనం ఎలా జరుపుకుంటాం. ఈ రోజున జరుపుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వర్షారణ్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం, వాటి వాడకం అంటే రక్షించడం పైన దృష్టి సాధించడం. రెయిన్ ఫారెస్ట్ అనేది పెద్ద వర్షపాతం కలిగిన ప్రదేశాలలోని సుమారు 7 పొడవునా ఆకుపచ్చగా ఉండే అరణ్యం. ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో విస్తరించున్నాయి. ముఖ్యంగా అమెజాన్ వనాలు అంటే దక్షిణ అమెరికా, కాంగో బేసిన్ ఆఫ్రికా, ఆసియా అరణ్యాలు, ఇండోనేషియా, మలేషియా, ఇండియా ఇలాంటి మొదలైన ఈ అరణ్యాలు ప్రపంచంలో జీవ వైవిధ్యంకు కేంద్ర బిందువులు. అనేక పక్షులు, జంతువులు, వృక్షాలు, జీవరాశులకు ఇది సహజ నివాసం. మరి రెయిన్ ఫారెస్ట్ల ప్రాముఖ్యత ఏంటంటే, ప్రాణవాయువు ఉత్పత్తి. అంటే ప్రపంచంలోని ఆక్సిజన్లో సుమారు 20% రెయిన్ ఫారెస్ట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. కార్బన్ శోషణ. రెయిన్ ఫారెస్ట్లు వాయు కాలుష్యం నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వర్షపాత నియంత్రణ. వర్షాల ప్రవాహాన్ని నియంత్రించి భూమి తడిగా ఉండేలా చేస్తాయి. జీవ వైవిధ్యం. ప్రపంచంలోని జీవరాశులు సుమారు 50% వరకు రెయిన్ ఫారెస్ట్లో నివసిస్తాయి. మరి చికిత్సా మూలికలు కూడా. ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షాలు రెయిన్ ఫారెస్ట్లో లభిస్తాయి. ముప్పై ఎదుర్కొంటున్న రెయిన్ ఫారెస్ట్లు. ప్రతి సంవత్సరం మిలియన్ల ఎకరాల రెయిన్ ఫారెస్ట్లు వన ఉత్పత్తుల కోసమే కాకుండా వ్యవసాయానికి భూములను మారుస్తూ నాశనం అవుతున్నాయి. దీనివల్ల వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. స్థానిక ప్రజలు జీవనోపాధి కోల్పోతున్నారు. భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రకృతి లేకుండా జీవన వ్యవస్థ అసాధ్యం. రెయిన్ ఫారెస్ట్లు కేవలం అడవులు మాత్రమే కాదు, అవి మన భవిష్యత్తుకు బీజాలు. ఈ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వనాలు, ప్రకృతిని రక్షించడంలో తమ వంతు పాత్రను పోషించాలి. మన భూమి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.
3: ముఖాన
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటారు. మనం బాగుండాలంటే ముందుగా మన పానం బాగుండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, రోజు యోగా చేయాలి. శరీరాన్ని మనస్సును ఉత్తేజపరిచే ఒక అద్భుత సాధనం యోగా. మీ ఈ బిజీ జీవితంలో కూడా కొంత సమయం కేటాయించి యోగాను చేస్తే ఆరోగ్యపరంగా ఎన్నో రోగాలకు యోగా ద్వారా చెక్ పెట్టచ్చు. మరి ఇలాంటి యోగం అనే అదృష్టంలో నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా? నిర్మల్ జిల్లా సాంగ్వీకి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందా.
3: యోగా అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటి కొన్ని రకాల ఆసనాలు, మరి వాటి వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయని. అసలు యోగాలో ఉన్న నియమాలు ఏమిటి, వాటిని మన నిత్య జీవితంలో ఏ రకంగా అలవర్చుకోవచ్చు, ఆ వీటిని అలవర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఇప్పుడు యోగా శిక్షకులు మచ్చ గజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గజేందర్ గారు.
4: నమస్కారం సార్.
3: అయితే ముందుకల్లా మా శ్రోతలకి యోగాలో ఉన్న నియమాలను గురించి చెప్తారా?
4: పూర్వకాలంలో మనకి యోగాని మన సృష్టికి పరిచయం చేసింది పతంజలి మహర్షి గారు. కొన్ని సంవత్సరాల పూర్వమే మనకు ఆ నియమాలను మనకు అందించడం జరిగింది. దాంట్లో తీసుకున్నట్లయితే 8 పద్ధతులను మన జీవనానికి అలవర్చుకోవడానికి ఋషి గారు అందించడం జరిగింది. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంశాలను ఒక్కొక్క దాన్ని కొన్ని విభాగాలుగా విభజిస్తూ, యమ అనగానే మనకేం గుర్తు వస్తుందంటే మన యొక్క చెడు యాటిట్యూడ్స్, చెడు అలవాట్లను మనం బయటకు పారదోలడం కోసం యమ, నియమాలు, మంచిని స్వీకరించడం, అది రావాలంటే ఆసన, ఏదైనా ఒక భంగిమను మనం తీసుకున్నట్లయితే భంగిమను మన జీవనానికి అంటే మన బాడీకి ఒక ఆకృతిని సృష్టించేది యోగా. అయితే ఆ భంగిమ రూపంలో కూడా మనం ఆసనాన్ని చేస్తాం. ఆసన తర్వాత ఏమిటి, ప్రాణాయామ. ప్రాణాయామం ఒకటి ఏంది, కొన్ని రకాల ప్రాణాయామస్, దాంట్లో బ్రీతింగ్కి సంబంధించినవి, నాడీశుద్ధి ప్రాణాయామ. మన శరీరంలో పట్ల 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులను యాక్టివేట్ చేసుకోవాలనేటువంటి శక్తిని మనకు అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. దాన్నే మనం నాడీశుద్ధి ప్రాణాయామం అంటాం. ఆ ప్రాణాయామ ద్వారా మనం మన బ్రీతింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా భ్రమరి, మన బ్రెయిన్ని శుద్ధి చేసుకోవడం కోసం, కపాలభాతి, బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం, ఇలా కొన్ని రకాల ప్రాణాయామాలని మనకు ప్రాణాయామ పద్ధతిలో కూడా 4 భాగంలో ప్రాణాయామం తీసుకున్నాం. ప్రత్యాహార, ఒక వస్తువు పైన మనం మమేకం కావడం కోసం ప్రత్యాహార స్థితిలోకి వెళ్తాం. మళ్ళీ ధ్యానం, ఏదైనా ఒక వస్తువు పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తూ శ్వాస పైన ధ్యాస ఉంచుతూ ధ్యానాన్ని, ఆ స్థితి నుంచి మనం సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అంటే పూర్తిగా మన జీవనానికి అలవాటు పడే విధంగా ఈ 8 పద్ధతులను మనం మన అలవర్చుకున్నట్లయితే మన జీవనం లోపల ఎటువంటి అవరోధాలను కూడా అధిగమించవచ్చు.
3: అయితే ఇప్పుడు ఈ 8 నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జీవితంలో అలవర్చుకుంటే లబ్ధి పొందవచ్చు అని అంటున్నారు కదా, మరి ఈ ఒక్కొక్క నియమాన్ని గురించి మనం ఏ రకంగా దాన్ని మనం అన్వయించుకోవచ్చు, ఏ రకంగా మనం అలవర్చుకోవచ్చో ఆ మార్గాన్ని గురించి చెప్తారా?
4: దీంట్లో వచ్చేసరికి ముఖ్యంగా మనం ఆసనాలు తీసుకోవాలి. ఆసన వ్యవస్థను తీసుకున్నట్లయితే ఒక ఆసన స్థితిలో మనం ఇది కావడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి, బాడీని ఆకృతి చేసుకోవడానికి మినిమం 6 శిక్షణ, 6 నిత్య సాధన అనేది మనం చేసుకున్నట్లయితే ఆ స్థితికి మనం అలవాటు పడతాం అన్నట్టు. ఆ తర్వాత ఏంది, బ్రీతింగ్. బ్రీతింగ్ ద్వారా ఏమవుతుందంటే మనం శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అయిన ఇమ్యూనిటీ పవర్ కానీ ఇలా చాలా రకమైనటువంటి పద్ధతులను మనం అలవర్చుకోవచ్చు. దీంతో పాటుగా మెడిటేషన్ లోపల, మెడిటేషన్ వచ్చేసి ధ్యానం అంటాం దాన్ని. ధ్యానం లోపల ఏంటంటే మనకు విభిన్నమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. దాంట్లో ఇన్సోమియా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వాటిని అధిగమించడం కోసం మనం మెడిటేషన్ని మనం అలవర్చుకున్నట్లయితే మనం యోగాతోటి ఈ రకాలైనటువంటి పద్ధతులను మన జీవనాన్ని లోపల మనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మనం సాకారం చేసుకోవచ్చు.
3: అయితే ఇప్పుడు ఇదే విషయాల్ని ఉదాహరణల రూపంలో కొంత శ్రోతలకి సవివరంగా చెప్తారంటే వివరంగా చెప్తారా?
4: మనకు ఫర్ డే ఒకరోజు తీసుకున్నట్లయితే 24 సమయం, 24 సమయం లోపల మన బాడీ గురించి మనం కేవలం 1 సేపు, 1 అవర్ సమయం కేటాయించినట్లయితే 23 మనం హ్యాపీగా ఉండొచ్చు సార్. ఎందుకు గురించి చెప్తున్నానంటే నిత్య జీవితం లోపల మొత్తం పొల్యూషన్ వాతావరణం అయిపోయింది. ఎక్కడ చూసినా ఫుడ్ తీసుకున్నా కెమికల్ ఫుడ్ అయిపోయింది. పూర్వ పద్ధతులను మనం మర్చిపోయాం, వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నాం. కాబట్టి మనకు ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. మర్చిపోవడం వల్ల ఏంటంటే వేసిన మనం ఫాలో అవుతున్నాం, వేసిన వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతున్నారు. అందుకే అన్ని విధాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక వ్యక్తికి యోగా అనేది ఖచ్చితంగా అవసరం, ఆయన శారీరకంగా మెరుగుదల వృద్ధి చెందడానికి యోగా అనేది అవసరం అని చెప్పేసి జూన్ 21 మనకి ప్రపంచ యోగా దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. ఆ రోజు యొక్క కేటాయించడానికి ఏంటంటే ఆ డే రోజు అన్నీ కూడా సమస్థితి లోపల అనే జరుగుతాయన్నట్టు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. మన జీవనంలో కూడా ఆ రోజు కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కువసేపు సమయభావం కూడా ఆ రోజు నుంచి పెరుగుతూ వస్తుంది, డే పెరుగుతుంది, నైట్ కూడా పెరుగుతుంది. మన లైఫ్ కూడా ఏంటంటే ప్రతిరోజు యోగా చేసినట్లయితే జీవన రేటు జీవవృద్ధిని కూడా మనం పెంచుకోవచ్చు.
3: అంటే ఏ రకమైన ఆసనాలు కానీ ఏ రకమైన యోగా నియమాలను ఆచరించి మనం వీటిని పెంపొందించుకోవచ్చు చెప్తారా?
4: సింపుల్గా ఏంటంటే సార్, సూక్ష్మ వ్యాయామాస్ మన యొక్క తల నుంచి అరికాల వరకు. ఫస్ట్ కదలికలు, ప్రతి పార్ట్ని కూడా మనం కదలికల రూపంలో పాటు చేసుకున్నట్లయితే మనకు ఒక 10 మినిట్స్ సార్, 10 మినిట్స్ లోపల మనం ఆసనాకృతులను సూక్ష్మ వ్యాయామాస్ బాడీ కదలికలు, నెక్ వేరియేషన్స్ అని, మెడకు సంబంధించి, షోల్డర్కి సంబంధించి, భుజాలకు సంబంధించి, మోచేతులకు సంబంధించి, అరిచేతులకు సంబంధించి, అదేవిధంగా నడుముకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి, బ్రిస్టు, అదేవిధంగా అరికాళ్ళకు సంబంధించి వేలు కదలికలు, ఈ సూక్ష్మ వ్యాయామస్గా మనం తీసుకుంటాం. ఇవి వేసుకున్న వేరే చేసుకోలేకపోయినా ఇవి ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఇవి అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రాణాయామ, 10 నిమిషాలు మెడిటేషన్, కేవలం 30 నిమిషాల్లో కూడా మన లైఫ్కి మనం అలవర్చుకున్నట్లయితే యోగాని మన జీవనంలో కూడా సాఫల్యత పొందవచ్చు.
3: ఇంతకుముందు మీరు ఏదైతే నియమాలు చెప్పినారో ఈ నియమాల్ని మనం అలవర్చుకునే క్రమంలో ఇంకా ఏ రకమైన మార్పులు అవసరము, ఏ రకమైన చైతన్యం అవసరము, వాటి గురించి చెప్పండి.
4: మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క 8 నియమాల గురించి చెప్పడం జరిగింది. ఆ 8 నియమాలను మనం అనుసరించాలనుకున్నట్లయితే కొన్ని మార్పులను మనం గమనించాల్సి వస్తుంది మన శరీరంలో పట. ఫుడ్ విషయంలో కావచ్చు, ఫుడ్ అనేది మనం కొద్దిగా హెవీగా పూర్తిగా తీసుకోకుండా తక్కువ మోతాదులో మనం తీసుకున్నట్లయితే డైట్ని కూడా దాంతో ఏమవుతుందంటే మనకు అలసట అనేది దూరం అవుతుంది బాడీ నుంచి, తొందరగా మేల్కొనగలుగుతాం, నిద్ర కూడా తక్కువ, నిద్ర అనేది ఎక్కువ పడుతుంది. ఏవిగా తినడం ఏంటంటే అలసట వచ్చేస్తుంది, లేవలేకపోతాం, శరీరం అనేది మందకొడిగా సాగుతుంది, దాంతో కూడా ఏంటంటే మనం చేయలేకపోతాం. కాబట్టి మనం అన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ విధంగా కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం యోగాని మన లైఫ్కి ఇన్వడింపజేసుకోవచ్చు.
3: అంటే ఇప్పుడు ఈ నియమాలని మనం జీవితంలో అలవర్చుకోవాలి అంటే కొన్ని అలవాట్లలో మార్పులు కూడా చేసుకోవాలి అని అంటారు, అదే రకంగా కొన్ని ఉదాహరణలతో చెప్పండి.
4: సపోజ్ ఏంటంటే సార్, డైలీ ఫర్ డే ఇప్పుడు 3 షెడ్యూల్ లాగా మనం వేసిన కల్చర్లో ఏమైపోయిందో టైం టు టైం తినడం అలవాటు అయింది మనకి. టైం అనేది మనకు కరెక్ట్ కాదన్నట్టు. ఋషులు ఏం చూసినట్టు నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తుందో అప్పుడు తినమని చెప్పారు. నువ్వు కొంచెం అది తినవు, చిట్కడు గుట్కడ తినవు, కానీ ఆకలి అయినప్పుడు తినాలి. ఆ ఆయుర్వేదంలో కూడా మనకు ఋషులు ఏం చెప్పారంటే అదే చెప్పారు, నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తుందో నువ్వు అప్పుడు తినేసి. సమయం అనేది కరెక్ట్ కాదు, మన యొక్క సంస్కృతి ప్రకారం కూడా ఏంటంటే మనకు సమయం అనేది కరెక్ట్ కాదు. మన కాలానికి అనుగుణంగా మనకు మార్పు చేర్పులు అనేది మన సంస్కృతిలో పడి అంటే మన సృష్టిలో పడి జరుగుతూ ఉంటాయి. 4 నెలలు వేసవి కాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వర్షాకాలం. దీన్ని అనుసరణంగానే మనకు కాలమానం అనేది మన ఋషులు కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం కూడా మన యొక్క అలవాట్లను మనం మార్చుకోవాలి. అటిట్యూడ్స్ చేంజ్ చేసుకున్నట్లయితే మనం యోగాలో పట రాణించవచ్చు, మన శరీరంలో పట సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. డయాబెటీస్, మధుమేహం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇప్పుడు మనకి ఇది స్టమక్ డిజార్డర్స్, పొట్టకు సంబంధించిన సమస్యలు కావచ్చు, శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం యోగాతోటి మనం అధిగమించవచ్చు సార్.
3: అయితే ఇప్పుడు ఈ యోగాలో ఉన్న 8 నియమాలను గురించి చెప్పిండ్రు, అట్లాగే అవి మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ఎట్లా అనే దాని గురించి కూడా చెప్పిండ్రు. మరి వీటిని అనుభవించుకునే క్రమంలో ఎవరైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి.
4: దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తీసుకున్నట్లయితే, చేస్తున్నప్పుడు చేసుకునే ముందు ఆహార నియమాలు తీసుకున్నట్లయితే, యోగా చేయడానికి ముందు ఏంటంటే 3 గంటల ముందు తిని ఉండాలి, 3.5 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి.

0: అది లిక్విడ్ ఫుడ్ తీసుకున్నట్లయితే 1.5 అవర్ విరామాన్ని తీసుకోవాలి యోగా చేయడానికి ముందు. యోగా చేసిన తర్వాత కూడా ఏంటంటే జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేకప్గా 10 మినిట్ 10 నిమిషాల సమయం అనేది మన శరీరానికి అయిపోయిన తర్వాత విరామాన్ని తీసుకోవాలి. తర్వాత లిక్విడ్ తీసుకోవచ్చు, ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధమైన పద్ధతులను మనం పాటించాలి సార్.
1: ఇంకా ఏమైనా శ్రోతలకి ఒక యోగా గురువుగా మీరిచ్చే సలహాలు సూచనలు అంటే ఏం చెప్తారు?
0: నేనిచ్చే సలహా ఏంటంటే రెగ్యులర్గా పట్ట మన జీవన శైలిలో పట్ట యోగాని ఒక భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా స్పిరిచువల్గా ప్రతిరోజు మన యొక్క ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీతను మన జీవన శైలిగా మార్చుకొని ప్రతిరోజు ఒక శ్లోకాన్నైనా 701 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో పట, ఆ 701 శ్లోకాలను మనం డైలీ 5 శ్లోకాలు పారాయణం చేసినా కానీ ఇటు యోగా అవుతుంది, అటు మనం గీతా పారాయణ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఆధ్యాత్మిక ద్వారా కూడా మనం మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇది నేను ఇచ్చే సలహా.
1: చాలా సంతోషం గజేందర్ గారు. ముఖ్యంగా యోగాలో ఉన్న నియమాలను, దాన్ని నిత్య జీవితంలో అలవర్చుకుంటే కలిగే ప్రయోజనాలని, వాటిని ఏ రకంగా అలవర్చుకోవాలనే దాని గురించి మా శ్రోతలకి చక్కగా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు.
2: యోగం అనే అదృష్టం. నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం ఎలా? నిర్మల్ జిల్లా సాంగ్వీకి చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట అది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబట్టాల సంగతులు కార్యక్రమం ఇంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు ప్రవేశాలు ప్రయోజనాలు దీని గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
2: ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు వాటి కాలపరిమితి, అందులో చేరేందుకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, అట్లాగే పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో లభించే ఉన్నత విద్యా అవకాశాలు అయితేనేమి, ఉపాధి అవకాశాలను గురించి వివరించేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభావతి గారు.
3: నమస్తే.
2: ముందుగా ఈ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు వాటి కాలపరిమితి గురించి చెప్తారు.
3: ఉద్యాన పాలిటెక్నిక్ ఆదిలాబాద్ అనేది శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో విభాగం అండి. ఇది ముఖ్య ఉద్దేశంగా ఎందుకు ప్రారంభించడం జరిగింది అంటే గ్రామీణ యువత వాళ్ళు అనేది ఉద్యాన పంటలపైన అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి గ్రామీణ యువతకి అవకాశం కల్పిస్తూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 2003-2004 ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ అనేది మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడింది. తెలంగాణలోనే మొట్టమొదటిగా ఉద్యాన విశ్వవిద్యాలయం కింద ఏర్పాటు చేయబడిన డిప్లొమా కాలేజ్. అట్లా ఈ దీనిలో మనం ఇచ్చేటటువంటి కోర్సులన్నీ కూడా వాళ్ళకి రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వ్యవసాయానికి చేసుకోవడానికి వెళ్లినా కూడా లేకపోతే ఉద్యోగ అవకాశాలకు వెళ్లినా కూడా ఉపయోగపడేలాంటి కోర్సులే రూపుదిద్దడం జరిగింది. అంటే దీంట్లో కీటకాల గురించి లేకపోతే ఉద్యాన పంటల్లో వచ్చేటటువంటి చీడపీడల గురించి వీటి గురించి కొన్ని కోర్సులు ఉంటాయి. అట్లానే మృతిక శాస్త్రం అంటే నేలను గురించి అధ్యయనం చేయడానికి అంటే బేసిక్ గా స్టూడెంట్స్ కి ఏదైతే ఉపయోగపడుతుందో అట్లా దాన్ని చేయడం జరిగింది. అట్లానే మెన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ మెన్యూర్స్ గురించి అవగాహన కల్పించడం, అట్లనే కొంతమేరకు ఎకనామిక్ స్టడీస్, అట్లనే ఎక్స్టెన్షన్ స్టడీస్ అంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీ లేకపోతే మనకు తెలిసింది రైతుల్లోకి ఎలా తీసుకుపోవాలి అని, రేపు రైతులతో వాళ్ళు పనిచేసినా కూడా వాళ్ళు అది తీసుకుపోవడానికి అలాంటి కోర్సులు. అట్లనే కొన్ని ఉత్పత్తులు ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి కదా అండి, అవి వేస్ట్ అయిపోకుండా వాటిని కూడా మళ్ళా మనం ఏం చేయటం, పోస్ట్ హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ అయిన అనంతరం దాన్ని ఏ రీతిగా మనము నిల్వ చేసుకోవచ్చు అనే పద్ధతుల గురించి, వాటన్నిటి గురించి, అలానే అనేకమైన వాటి మీద. ఇప్పుడు మాకు ప్రస్తుతం అయితే మా కాలేజీలో వర్మీ కంపోస్ట్ యూనిట్ పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళ పెట్టి చేసుకోగలిగినట్లుగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ప్రాక్టికల్ క్లాసెస్ తో పాటు థియరీ క్లాసెస్ కూడా ఉంటాయి.
2: ఈ కోర్సులకు సంబంధించి కాలపరిమితి ఎంత ఉంటుంది?
3: ఇది మొత్తము అండి 2 సంవత్సరాలు దానిలో జరుగుతుంది. సెమిస్టర్ పద్ధతి అండి, 4 సెమిస్టర్స్ అంటారు. అంటే ప్రతి 4 నెలలు ఒక కోర్సు ఉంటుంది, తర్వాత మళ్ళీ విరామం ఉంటుంది, మళ్ళీ 4 నెలలు. అట్లా 4 సెమిస్టర్లు 2 సంవత్సరాల కోర్సు పరిమితి.
2: సంవత్సరానికి 2 సంవత్సరాలు అయితే దీనికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే విద్యార్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి?
3: వాళ్ళకి ఏంటి అని అంటే అండి, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదు అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకోవటం జరుగుతుంది. వీళ్ళు పాలిసెట్ కి ఎగ్జామ్ రాసి ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ కొంతమంది రాయలేకపోయినా తెలియకపోయిన వాళ్ళకి కూడా డైరెక్ట్ గా వాళ్ళ SSC మార్కులతో దీనిలోకి ప్రవేశం కల్పిస్తున్నారండి మా విశ్వవిద్యాలయం వారు. కాబట్టి పాలిసెట్ రాయలేకపోయిన విద్యార్థులు కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా మా యొక్క వెబ్సైట్ ఉంటుంది శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దానిలోకి వెళ్లి వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి DD కనుక నింపుకున్నట్లయితే వాళ్ళు ప్రవేశం పొందొచ్చు అండి కోర్సు కి అర్హత ఉంది.
2: అంటే ప్రత్యేకించి అర్హత పరీక్ష అంటూ ఏమి ఉండదా?
3: ఏమి లేదండి, పాలిసెట్ అనేది రాస్తే సరిపోతుంది, కానీ తెలియని విద్యార్థులు కూడా ఎక్కడ అవకాశం మిస్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. 10th SSC మార్క్స్ బేసిస్ మీదనే మేము తీసుకుంటాం, ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, అట్లా మార్కుల వైజ్ కూడా తీసుకుంటాం.
2: అయితే ఏ కోర్సు చదివినా అంతిమ లక్ష్యం ఉద్యోగం ఉపాధి, కాబట్టి ఈ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, అట్లాగే ఉపాధి పరంగా ఏ రకమైన ఉద్యోగాల వైపు వెళ్ళొచ్చు, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తారు.
3: ఇప్పుడు మనకి 2 సంవత్సరాలు ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత మా లక్ష్యం ఏంటి అంటే గ్రామీణ యువత వాళ్ళ గ్రామాల్లోనే ఉండి సొంతగా ఉపాధిని వాళ్ళు కల్పించుకోగలిగినట్లుగా ఒక నర్సరీ పెట్టుకునేలాగా మేము వాళ్ళని ట్రైన్ చేస్తామండి. అలానే గ్రాఫ్టింగ్ మీద ఇప్పుడు కొత్తగా అందరూ చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ గ్రాఫ్టింగ్ అని, మామిడి మొక్కల్లో గ్రాఫ్టింగ్ అయినా, వీటన్నిటిపైన శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు ఆర్గానిక్ మెన్యూర్స్ కూడా మంచి న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లయితే ముందుకొస్తుందో అట్లానే సహజ సిద్ధమైన పద్ధతిలో మనము కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ పండించాలనేది కూడా ఇప్పుడు విరివిగా సాగుతున్న సమయంలో మా పిల్లలకి వాటిపైన కూడా ఆర్గానిక్ మెన్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలనే దానిపైన కూడా శిక్షణ ఇస్తున్నాం. కాబట్టి సొంతగా వాళ్ళు ఉపాధి, కొంతవరకు బ్యాంకుల్లో కూడా లోన్స్ దొరుకుతాయండి. అట్లా లోన్స్ దొరికినప్పుడు మనకేమవుతుంది అని అంటే ఒక కోర్స్ చేస్తే లోన్స్ దొరికినప్పుడు వాళ్ళు సొంతగా కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అలా కాదు మేము పై చదువులకు వెళతాము అని అంటే ఇప్పుడు లక్షల్లో లేకపోతే వేలల్లో పోటీ పడి పరీక్ష రాసి ఎంసెట్ ద్వారా హార్టికల్చర్ బీఎస్సీకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రామీణ యువత కొంతమంది అంతగా పోటీ పడలేని వాళ్ళకి లేటరల్ ఎంట్రీగా కూడా ఇప్పుడు ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్ చదివిన తర్వాత ఒక హార్టీసెట్ అనే ప్రవేశ పరీక్ష పెడతామండి, ఓన్లీ ఈ కోర్స్ చదివిన వాళ్ళకి మాత్రమే. అంటే ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి మనకి ఎంత అంటే 1:5 కాంపిటీషన్, 1:1000 కాంపిటీషన్ నుంచి 1:5 కాంపిటీషన్ లో వీళ్ళకి పై చదువులు అంటే హార్టికల్చర్ బీఎస్సీ చేసుకునేటటువంటి ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇలా కాకుండా కూడా అనేక సంస్థలు ముందుకొస్తున్నాయండి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన పిల్లల్ని ఉద్యోగాలలో తీసుకోవడానికి. చాలా మంది పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కదండి, ఫార్మ్స్ లో వీళ్ళని సూపర్వైజర్ గా, ఎందుకంటే వీళ్ళకి అన్ని నేర్పించి మేము బయటకు పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆర్చర్డ్స్ ని దూర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళని సూపర్విజన్ కు పెట్టుకుంటున్నారు. అలానే కాకుండా ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్న ఆయిల్ పామ్ విస్తరిస్తుంది కదండి తెలంగాణలో, ఆ ఆయిల్ పామ్ లో కూడా పిల్లలకి అనేకమైన ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ ఇప్పుడు మా పిల్లలు కొంతమంది ఉన్నారండి. అలా కాకుండా ఇప్పుడు కొంత నర్సరీస్ లో కొన్ని చోట్ల ఏమవుతుందంటే గ్రాఫ్టింగ్ ఎవరైతే ప్రాముఖ్యతనిస్తున్నారో వాళ్ళు కూడా మా పిల్లల్ని తీసుకుంటున్నారు. మా యూనివర్సిటీలో కూడా మా పిల్లలకి ఏఈఓ అంటే ఇప్పుడు హెచ్ఈఓ క్యాడర్ అన్నట్లండి, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ క్యాడర్ కింద వాళ్ళకి మేము కూడా ఉద్యోగాలు యూనివర్సిటీలో కూడా ఇవ్వటం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని లిమిటెడ్ సీడ్ కంపెనీస్ కానీ లేకపోతే కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ మా పిల్లల్ని వాళ్ళ మార్కెటింగ్ కోసం అనేది వాళ్ళు అవగాహన కల్పించడానికి రైతుల్లో వీళ్ళని తీసుకుంటూ ఉన్నారండి. సో మంచి అవకాశాలు అయితే ఇప్పటి వరకు అయితే పిల్లలు ఖాళీగా ఉన్నది లేదు, మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో ఒక విషయం నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే వయస్సు పరిమితి అనేది ఒకటి ఉందండి, మినిమం 15 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు అంటే డిసెంబర్ నాటికి 22 సంవత్సరాలు వాళ్ళకి వస్తాయి అనుకున్న అప్పుడు ఉంటుంది అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కాల పరిమితిని వయసు పరిమితిని చూసుకోవాలి, 15 నుంచి 22 సంవత్సరాలు
2: 15 నుంచి 22 సంవత్సరాల వయసు ఉండాలి. ఆ విద్యార్థులు కూడా 10వ తరగతి పాస్ అయి
3: చేసుకోవచ్చు.
2: ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా గడువు ఉందా, ఉంటే ఎప్పటి వరకు ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు?
3: దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చి జూలై 5 అండి. ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ గా ఉంది లేదు అని అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో మేము లోకల్ గా ఉన్నాము, మా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మావల పోలీస్ స్టేషన్ దగ్గర అండి, పాత కేంద్రీయ విద్యాలయ దగ్గర, బాలాజీ నగర్ అని కూడా అంటారు. అక్కడికి వచ్చినా కూడా మేము గైడ్ చేస్తామండి, లేదు డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా కూడా హెడ్ ఆఫీస్ అయినటువంటి ములుగు, సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నటువంటి ములుగు కూడా పంపించవచ్చు.
2: ఇప్పుడు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో చేరే విద్యార్థిని విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయి, ఉంటే ఆ వసతి సౌకర్యాల గురించి కూడా చెప్తారా?
3: ఉన్నాయండి, మంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది, క్లాస్ రూమ్స్ ఉన్నాయండి, అట్లనే ల్యాబొరేటరీ ఉంది, ఫీల్డ్ ఉంది. దీంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చి లేకపోతే మాది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, మేము రోజు కూడా ప్రయాణం చేయలేము అనుకునే వారికి కూడా బాలికల వసతి గృహం ఉందండి, అట్లనే బాలుర వసతి గృహం ఉంది. గర్ల్స్ హాస్టల్ సెపరేట్ గా ఉందండి, బాయ్స్ హాస్టల్ సెపరేట్ గా ఉంది. ఇక్కడే మెస్ కూడా ఉంటుంది, స్టూడెంట్ రన్నింగ్ మెస్ అండి. వాళ్ళకి నచ్చినటువంటి ఫుడ్ వాళ్లే చెప్తారు, దాన్ని మేము హైయర్ అథారిటీస్ అయిన మేము దాన్ని మేనేజ్ చేస్తాం. సో వాళ్లే రన్ చేసుకునేటటువంటి మెస్ ఉంటుంది, హైజీనిక్ ఫుడ్ ఉంది, హైజీనిక్ హాస్టల్స్ ఉన్నాయండి, 2 వసతులు బాగున్నాయి. అట్లనే స్టాఫ్ కూడా అండి, మంచిగా ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు స్టాఫ్ గా అనమాట, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారండి చెప్పడానికి వైస్ ప్రిన్సిపల్ తో పాటు. అట్లనే ఫీల్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి, అట్లనే మొత్తము హాస్టల్స్ చూసుకోవడానికి వార్డెన్స్. సో అన్ని రకాల సౌలభ్యాలు సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ కూడా తక్కువ స్టాఫ్ కానీ అనేది లేదు, సౌకర్యాలు లేవు అనేది కూడా లేదండి, అన్ని రకాలుగా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి,
2: నిర్భయంగా
3: జాయిన్ అవ్వచ్చు.
2: అయితే ఇప్పుడు సాధారణంగా విద్యార్థులు పదవ తరగతి కాగానే ఇంటర్, ఇంటర్ కాగానే డిగ్రీ, ఇట్లా ఇది ఒక మూస ధోరణిలో వెళ్తా ఉంటారు. కానీ పదవ తరగతి తర్వాత ఇటు హార్టికల్చర్ అయితేనేమి, అటు పాలిటెక్నిక్ అని ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ హార్టికల్చర్ కోర్సుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు మీరు ఇచ్చే సూచన సలహా, వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలంటారు?
3: మనకేంటి అని అంటే, పదవ తరగతి విద్యార్థులు చాలా మంది కొంత ఆస్పిరెంట్స్ ఉంటారండి. నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను అని అనుకుని బాగా చదువుతూ ఉన్నవారు వాళ్ళని ఎంసెట్ లేకపోతే నీటో లేకపోతే జేఈనో అట్లా వాళ్ళని అది ఎంచుకోమనండి. కానీ కొంతమంది ఉంటారు, అయ్యో నాకు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకున్న వాళ్ళు. వీళ్ళు ఏమి నిరాశ చెందడానికి అవసరం లేదండి. మా కోర్సులో ఇది కంపారిటివ్లీ చూస్తే వాటికన్నా కూడా, ఎందుకంటే దినదినము మనము గ్రామాల్లో ఉన్న వాళ్ళము, వ్యవసాయం అంటే మనకి ఏమీ కూడా పరిచయం లేని ఇది కాదు. సో పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఒక మోస్తరు మార్కులు, మీడియం మార్కులు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక అవకాశం. అయ్యో మేము ఇంతటితో ఆగిపోవాలా అని అనుకోకుండా వాళ్లకంటూ ఒక అవకాశంగా ఈ గ్రామీణ యువతకి రూపుదిద్దినటువంటి కోర్స్ అండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అని అంటే, మనం చదివే చదువుకి డిగ్రీకి ఎప్పుడైనా కూడా మనం ఎంత వ్యవసాయం చేసినా ఒక డిగ్రీ చేత పట్టుకుని వ్యవసాయం చేస్తే దానికి విలువే వేరుగా ఉంటుంది. కాబట్టి నేను విద్యార్థులకి సూచించేది ఏంటి అని అంటే, మీరు అట్లీస్ట్ ఎస్ఎస్సి తర్వాత చదువుకోవాలన్న ఉద్దేశం లేకపోయినా మాకు కొంచెం మధ్యస్థంగా మార్కులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కూడా మీరు కొంచెం ఎంకరేజ్ అయ్యి ఈ హార్టికల్చర్ డిప్లొమా కోర్సుని మీరు చేసి ఇక్కడితో ఆపేసినా కూడా పర్వాలేదు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలానే మీరు ఒక డిగ్రీ చేత్తో పట్టుకుని వ్యవసాయం చేసుకున్నా మీ విలువ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సూచన, అలానే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు దీనికి రావద్దా అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు మంచి మార్కులు వచ్చినాయి, అయినా సరే నా ఇష్టంతో, అలా కొంతమంది ఇష్టంతో అభిష్టంతో దీన్ని సెలెక్ట్ చేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళైతే ఇంకా చాలా హైయర్ స్టడీస్ చేసేసి రీసెర్చ్ కి వెళ్లి అట్లనే పీహెచ్డీలు పూర్తి చేసుకుని ఏదో ఒకటి ఈ నేషన్ కోసం, ఈ జాతి కోసం అనేది వీళ్ళు కొత్త కొత్త వాడిని సృష్టించి లేకపోతే వెలుగులోకి తీసుకువచ్చి జాతికి కూడా వాళ్ళు తోడ్పడవచ్చు. కాబట్టి మంచిగా చదివే వాళ్ళైనా, ఒక మోస్తరుగా చదివే వాళ్ళైనా ఎవరికైనా సరే ఇది ఒక గొప్ప అవకాశం అని మాత్రం నేను చెప్పగలుగుతాను.
2: చాలా సంతోషం ప్రభావతి గారు. ముఖ్యంగా ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సుల వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, ముఖ్యంగా ఏ రకమైన కోర్సుల్ని విద్యార్థులకు అందజేస్తున్నారు, ఈ కోర్సుల్ని అభ్యసించడం వల్ల ఉత్తీర్ణత సాధించడం వల్ల భవిష్యత్తులో వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారో ఈ ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులను కూడా ఎంచుకుని తమ ఉన్నత విద్య కోసం, తమ ఉపాధి కోసం మార్గాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
3: ధన్యవాదాలు.
1: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులు, ప్రవేశాలు, ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రభావతితో కెలెలిన్ పెట్టిన ముచ్చట అది.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు ఆ కార్యక్రమాన్ని వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM లో అందుబాటులో ఉంటుంది. వినుడే కాదు, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కార్యక్రమాల్ని అందరికీ షేర్ చేయండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 35వ భాగం.
5: శాస్త్రం చెప్పినట్లు భారతీయ సాహిత్యంలో నిర్వచనాలకు అతీతం అనిపించే భావనలు చాలానే ఉన్నాయి. అందుకే మన సాహిత్య విమర్శకులు తరచూ అనిర్వచనీయం అనే విశేషణం వాడుతుంటారు. ఈ అనిర్వచనీయత ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ సాహిత్య చరిత్రలో నడవదు. ఉదాహరణకు శాస్త్రం, విజ్ఞానం వగైరా విషయాలను వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాల్లో ప్రయోగించడం వల్ల వాటికంటూ నిర్దిష్టమైన నిర్వచనం దొరకకుండా పోయింది. శాస్త్రం అంటే సామెత అనే అర్థం దగ్గర నుంచి మొదలుపెట్టి సైన్స్ అనే అర్థం వరకు చెప్పుకోవచ్చు. ఇది కొత్త ఏం కాదు. బైబిల్లో సైన్స్ అనే మాటను దైవజ్ఞానం అనే అర్థంలో కూడా వాడారు. శాస్త్రం అంటే నియమన గ్రంథం అని శబ్దరత్నాకరం చక్కని నిర్వచనం చెప్పింది. తర్క వ్యాకరణ, ధర్మ మీమాంస, వైద్య జ్యోతిష గ్రంథాలను శాస్త్రాలుగా చెప్పింది నిఘంటువు. ఇందులో జ్యోతిషం అంటే చేయి చూసి చెప్పే, జాతకాలు చూసి చెప్పే శాస్త్రం కాదు, ఖగోళ శాస్త్రం అని అర్థం. గ్రహాలు నక్షత్రాల కదలికలతో మనుషుల జీవితాలు ముడిపడి ఉంటాయని నమ్మడం కూడా ఈ శాస్త్రంలో భాగమే. మరి బ్రౌన్ ఒక అడుగు ముందుకేసి ఈ జాబితాలో మరో 8 అధ్యయన రంగాలను చేర్చాడు. వాటిల్లో శిల్పం, అలంకారం, పాకం, నీతి, గణితం, యోగం, ఆయుధ నిర్మాణాలతో పాటు దోహద శాస్త్రాన్ని కూడా చేర్చాడు. దోహదం అంటే వ్యవసాయ ప్రక్రియ. కాళిదాసు రఘువంశం, మాళవికాగ్నిమిత్రం తదితర రచనల్లో దోహద క్రియల గురించి రాశారు. మన ప్రబంధాల్లో వేరువేరు సందర్భాల్లో పూల మొక్కలకి చేయదగిన దోహద క్రియల గురించి చెప్పారట. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాటిని అన్నింటినీ గుదిగుచ్చి పుష్పలావికలు అనే రేడియో ప్రసంగ వ్యాసంలో ప్రస్తావించిన సంగతి మనలో చాలామందికి తెలుసు. దోహదం అనే శాస్త్రంతో సహా తెలుగులో బోలెడన్ని శాస్త్రాలను గురించి సాహిత్యం వెలువడింది. దాని గురించి ప్రస్తావించుకోకుండా ప్రబంధారణంలో పడిపోతే మనం ఒడ్డెక్కడం కష్టం. ఈ రంగంలో మొట్టమొదటి తాంబూలం సస్యానందం అనే వ్యవసాయ శాస్త్ర గ్రంథం రాసిన దోనయామాత్యుడికే దక్కాలి. 4 ఆశ్వాసాలు, 228 పద్యాలు ఉన్న సస్యానందం కాకుండా దోనయ సర్వలోకాశ్చర్యం అనే మరో కావ్యం కూడా రాశాడట. అది ఇంతవరకు అలభ్యం. 14వ శతాబ్దం ఉత్తరార్ధంలో నిడదవోలు వెంకట్రావు గారి లెక్క ప్రకారం 1350-60 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యలమంచిలిని ఏలిన 3 ఉపేంద్రుడి పోషణలో ఈ దోనయ్య ఉండేవాడు. సింహాచలం అప్పన్నని ఆ కొండ మీద తిరిగే మబ్బుతో పోలుస్తూ కృత్యాదిలో పద్యం చెప్పిన దోనయ్య దాదాపు ప్రతిపద్యంలోనూ శ్రీశైల మల్లికార్జునుడిని నుతించాడు. ఉత్తరాంధ్రుడో దక్షిణాంధ్రుడో ఏదైనప్పటికీ ఆంధ్ర ప్రాంతానికే చెందినవాడనే దోనయ్యను పరిగణించడం కద్దు. అయితే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముంగిల్లిరో పేర్కొన్న లెక్క ప్రకారం దోనయ్య ఏ ప్రాంతానికి చెందినవాడో ఇంకా తేలలేదు. అంచేతనే ఆయన దొణయ్యను ఊరుగంటి శాస్త్ర కవులలో ఒకటిగా పరిగణించాడు. ఇప్పటి లెక్క ప్రకారం శ్రీశైలం ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కృష్ణకి ఇరువైపులో ఉన్నవారు మల్లన్నని స్మరించకుండా ఉండరు. ఆ కారణం చేత దోనయ్య తెలంగాణ వాడు కాకూడదనేమి లేదేమో. పులుపొగు ఆషాఢంబున తొలుపాడ్యం మృగశరంబుతో కూడి ఘనావలి ఆకాశమున పన్నిన వెలయుంధర పూర్వసస్య వితతులు తరుచై

0: అనే పద్యంలో అచ్చం ఆషాఢస్య ప్రథమ దివసే అని మేఘదూతం ఎత్తుకున్న కాళిదాసు మాదిరే దోనయామాత్యుడు కూడా ఆషాఢికే దీని గురించి చెప్పుకొచ్చాడు. ఆషాఢమాసం పెంపు పాడ్యమే, సాయం సంధ్యా సమయంలో పడమర వైపు మబ్బు కమితే కరువు తీరిపోతుందని బృహస్పతి చెప్పాడని కవిగారు ఇలా ఉటంకించాడు. అమరగురుడు చెప్పే ఆషాఢమాసంబు పెంపు పాడ్యమందు పెళ్లురేగి అస్తమాన వేళ అభ్రాళ్ళి పడమర పన్నినేని అవని పాయు కరువు. పైన చెప్పుకున్న పద్యాలు రెండు సస్యానందంలోని రెండో ఆశ్వాసంలో ఒకదాని వెనక ఒకటిగా కనిపిస్తాయి. ఈ శాస్త్రకావ్యంలో దోనయ్య విశిష్టమైన కొండొకచో విలక్షణమైన ప్రయోగాలు చేశాడు. ప్రాచీన రచనా ధోరణిని అనుసరించి ఉన్న ఈ శాస్త్రకావ్యంలో తరువోజ, తోటక తదితర ఛందస్సులు కనిపించాయని నిడదవుల వారు అనగా, అందులో ఉన్నవి మంజరే ద్విపదలే కాని తరువోజలు కావని ఆరుద్ర నిరూపించారు. సస్యానందంలో మత్త కోకిల మధురగతి రగడలను కూడా కవి వాడాడాడు. జంధ్యాల పౌర్ణిమని నూలి పూర్ణామ అని, రోజంతా అనే అర్థంలో ఓరంతా అని, పనలు అనే అర్థంలో ఊదెలు అనే మాటని, కాటుక బరిణెలు అనే అర్థంలో కాటుక క్రోవులు అని, ద్వాదశి అనే అర్థంలో పారసి అని ప్రయోగించాడు దోనయ్య. ఇవన్నీ రైతుల పలుకుబడులని ఆరుద్ర అనుమానించారు, అంతే తప్ప ఎక్కడ ఆధారాలు చూపించలేదు. దోనయ్య రాసిన శాస్త్రకావ్యం సస్యానందం 19వ శతాబ్దంలోనే మొదటిసారి ముద్రితం కావడం విశేషమే. మరి అంతకు మించి ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు ఈ పుస్తకం పునర్ముద్రణ భాగ్యానికి నోచుకోకపోవడం మరింత పెద్ద విశేషం. 2016లో ఈ పుస్తకం పునర్ముద్రణ జరిగిన సంగతి నా దృష్టికి తెచ్చిన మిత్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. వారు నాకు కాపీ కూడా పంపించి సాహిత్య చరిత్ర పట్ల తమకున్న ఆవేదనను, గౌరవాన్ని, ఆసక్తిని ప్రదర్శించారు. శాస్త్ర గ్రంథాలకు మన ఆధునిక ప్రజాప్రభుత్వాల నుంచి దక్కుతున్న ఆదరాభిమానాలకి ఇంతకు మించిన రుజువులు, సాక్ష్యాలు అవసరమా? ఇన్ని విశిష్ట ప్రయోగాలు చేసిన ఈ కవి పేరు విషయంలో కూడా తెలుగు సాహిత్య చరిత్రకారులు ఏకీభావం లేకపోవడం విషాదకరం. నిడదవులు మొదలుకున్న ఆరుద్ర వరకు అందరూ దోనయామాత్యుడని పిలిచిన ఈ శాస్త్రకవిని దొణయ్య అనాలని చెప్తోంది ముంగిలి. కనీసం కవిగారి ఊరు పేరు విషయంలోనైనా మనం అందరం ఒక తాటి మీదకి వస్తే బాగుండు. దోనయ్యకు సమకాలికులైన ఊరుగంటి శాస్త్రకవుల గురించి కొండబత్తిని జగతీశ్వరరావు అనే పరిశోధకులు రాసిన వ్యాసం గురించిన ప్రస్తావన ముంగిల్లో కనిపిస్తుంది. 13వ శతాబ్ది ఉత్తరార్ధానికి చెందిన వావిలాల కూచన్న అనే ఖగోళ అంటే జ్యోతిష గణిత శాస్త్రవేత్త గురించి ఎపిగ్రాఫియా ఇండికాలో హెర్మన్ జాకోబీ ప్రస్తావించాడు. ఎపిగ్రాఫియా ఇండికా సంపాదకుడు బర్జెస్ కూడా కూచన్న గురించి ప్రశంసించాడట. ఇతగాడు పంచాంగ గణనానికి ఉపయోగించే మాత్రికలేవో తయారు చేశాడని కూడా అంటారు. ఆయుర్వేద సంగీత రసవాదాల్లో దిట్టైన పాలకుర్తి పాల్కూరికి కాదు, పాలకుర్తి సోమనాథుడు గురించి, రసరాజ్యలక్ష్మీ కృతికర్త విష్ణుభట్టు గురించి, అతగాడి కుమారుడు ఆరోగ్య చింతామణి కృతికర్త అయిన దామోదర భట్టు గురించి, ఇతగాడి కుమారుడు సారంగధర సంహిత కృతికర్త సారంగధరుడు గురించి, వైద్య వల్లభ కృతికర్త లక్ష్మణ పండితుడు గురించి, వైద్య జీవన కృతికర్త లోలింబరాజు గురించి, బసవరాజీయ కృతికర్త బసవరాజు గురించే కాకుండా పానకాలరాయుడు, ఆత్రేయుడు, ధన్వంతరి తదితర వైద్యుల గురించి కూడా ఈ పరిశోధకుడు పేర్కొన్నట్టు సుంకిరెడ్డి చెప్పారు. 700 సంవత్సరాల కిందట తెలుగునాట వైజ్ఞానిక వ్యవసాయం, వైద్య రచనా సేద్యం ఇంత విస్తృతంగా జరగడం ఖచ్చితంగా చరిత్రాత్మకం. ఈ క్రమానికి ప్రతీకప్రాయుడైన దోనయ్యకి ప్రతి వైజ్ఞానిక విద్యార్థి అంజలి ఘటించాలి.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగం మాలిక 35వ భాగంలో దోనయ్య గురించి చెప్పినారు. ఇవి ఇయాలటి అంబటార్ల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మనస్సు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని ఏర్చికూర్చిన కార్యక్రమం. ఈయలటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పేదోడి గడి అనే కథను. ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. అప్పుడే స్టీలు గ్లాసులో ఛాయ్ తెచ్చి భర్తకిచ్చింది నర్సవ్వ. 3 రోజుల నుంచి వాన జల్లెడవట్టినట్టే వడవట్టే, వరిగడ్డి అంతా నానిపాయే, జీవాలు అరవవట్టే. పోనీ విడిచిపెడదామనుకుంటే పెసరి చేన్ల కాలం, ఎవరి చేన్లనైనా వడ్డాయంటే మళ్ళ పంచాయతీలు దండుగులు అన్నాడు ఎల్లయ్య భార్యతో ఛాయ్ గ్లాస్ పదిలంగా తీసుకుంటూ. తుఫాన్ లెక్కనే ఉన్నది, పసుల మల్లిగాడు బర్లను కూడా కొట్టుకుపోతలేడు. ఆయనకేం సుఖమచ్చింది, పందిరంతా రొచ్చురొచ్చు కాబట్టే. చెత్రివట్టుకపోయి చెరువు కట్టపొంట ఎడ్లను మేపుకొస్తావా మరి అంది ఉరుస్తున్న పైకప్పుకేసి చూస్తూ నర్సవ్వ. గదేజుత్తన్న బొంబాయి పోచమ్మ దిక్కు కొట్టుకపోయి మేపుకత్త, ఇల్లంతా గిట్ల ఉరిసి పీతిరికుంటలెక్కున్నది. గీయండకాలమన్నా బెంగళూరు గూన పెంకులేయించుకుందామంటే ఎప్పటిచిప్ప ఏనుగుల్నేనాయే. రైతు మంచిగా బతికే కాలాన్ని మా తాతలు చూడలేదు, మా అయ్యలు చూడలేదు, ఇక మేం కూడా చూడం కావచ్చు. థూ నీ అవ్వ బతుకు బూతుమాట తిట్టుకున్నాడు ఎల్లయ్య. ఆ కాలమూల కన్నా మనమే నయంతి, బుక్కెడంతా అన్నం తింటున్నాం. గంజి అంటే ఎట్లుంటదో మన పొరగాండ్లకు తెలుస్తుందా, మనమే మర్చిపోతిమి అంది నర్సవ్వ. నీ అవ్వ ఛాయ ఉడకలేదేందే, మరి నేనేం చెయ్యాలే, కట్టెలు మండుతలేవు. అప్పుడే నిక్కరంతా బురద పూసుకొని తడిసిపోయి పరిగెత్తుకొచ్చిండు వాళ్ళ చిన్న కొడుకు. వస్తూనే బాపు భాస్కర్ అన్నోళ్ళు ఇంట్లో నాగుంబాందొచ్చింది, కట్టె తీసుకుని నిన్ను రమ్మంటుండ్రు అన్నాడు ఎగబోస్తూ. ఎల్లయ్య లేచి కట్టె కోసం వెతుకుతుంటే నువ్వు చంపుతావా అయ్యేంది, గా పాపం మనకెందుకు, వాళ్ళు ఈ ఏడు మల్లన్నదేవునికి పెట్టుకోలే, అందుకే వచ్చిందేమో. నేను బావి మీదికి పోయి ఛాయ గిన్నెలు గడుక్కత్త, నువ్వు జల్దీ నచ్చి ఎడ్లను మేపుకురా అని చెప్పి బావి వైపు పోయింది. కర్ర దొరక్కపోవడంతో ఎల్లయ్య కొడుకుని తీసుకుని భాస్కర్ ఇంటి వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు అతి గంభీరంగా చిట్ చిట్ మన్న శబ్దాలు, ఆ వెంటనే దబీళ్లు మన శబ్దంతో వర్షంలో తడిసి తడిసి ఆ ఇల్లు కూలిపోయింది. బావి మీది నుంచి ఆ శబ్దం విన్న నర్సవ్వ అయ్యో కొంప గూల్తాంది అన్న అరుపులు పందిరికింది పశువుల అరుపుల్లో కలిసిపోయినాయి. నర్సవ్వ ఏడుస్తూ అయ్యో రాండ్రి రాండ్రి, మా ఇల్లు గూలింది, పందిరి గూలింది, పశువులు చచ్చిపోయినాయి అని అరుస్తుంటే నిమిషాల్లో అంతా పరిగెత్తుకొచ్చిండు ఎల్లయ్య. విషయం తెలిసి పరిగెత్తుకొచ్చిండు, ఇల్లు కూలిపోయింది, ఇల్లుతో పాటు పందిరి కూడా, దాని కింద చచ్చిపోయిన మూగజీవాలు. బీభత్సంగా ఉందా దృశ్యం. 12,000 విలువ చేసే 2 ఎడ్లు, సూడిబర్రే, చిన్నోడు పోరు పెడితే ఈ మధ్యనే 300 పోసుకున్న చిన్న లేగదుడ, 2 కోళ్ళు, 1 మేకపిల్ల, అన్నీ చచ్చిపోయినాయి. ఎల్లయ్య గుండె వగిలింది, ఒక్కసారిగా బావురుమన్నాడు. పక్కింటి యశోదమ్మ పరిగెత్తుకొచ్చి నర్సవ్వని పట్టుకుని శోకం పెట్టింది. గిదే అదృష్టం అనుకో బిడ్డ, ఇంకా నయం, మీకేం కాలేదు, దేవుడు మనందున్నాడు బిడ్డ, మీకేమన్నా అయితే ఎట్లుంటుండేనే తల్లి అంటూ ఏడుస్తున్నది. కొందరు ఆడవాళ్లు నర్సవ్వను ఓదార్స్తున్నారు. ఎల్లయ్య బాధగా కన్నీళ్లతో ఆకాశం వైపు చూసిండు. మేఘాలు భయంగా పరిగెడుతున్నాయి. అప్పుడే వచ్చిన సర్పంచు ఎల్లయ్య భుజం మీద చేయి వేశాడు. ఎల్లయ్య కన్నీళ్లతో చూస్తుంటే బాధపడకెల్లయ్యా, గిట్ల ఇండ్లు కూలిపోతే గవర్నమెంటు 6,000 రూపాయలిస్తది, రేపో మాపో మనం MRO ఆఫీస్కెళ్దాం అన్నాడు బాధగా. సర్పంచిని చూసిన నర్సవ్వ ఏడుస్తూ వచ్చి అతడి కాళ్ళ మీద పడబోయింది. వద్దు వద్దు మొక్కద్దమ్మ, నువ్వు నాతోటి అయ్యేంత నేను చేస్తా అన్నాడు వెనక్కు జరుగుతూ. ఊరు తరలి రావడం మొదలుపెట్టింది, ఇంకా తుంపర్లు రాల్తూనే ఉన్నాయి. మరునాడు ఎల్లయ్య సర్పంచ్ మండలానికి పోయి MRO కలిసి విషయం చెప్పిండ్రు. ఆయన VRO పిలిచి ఇల్లు కోల్పోయిన సంగతి చెప్పిండు. అతడు వర్షం వెలిసిన 3 రోజులకు కూలిపోయిన ఇంటిని పంచనామా చేయడానికి వచ్చిండు. ఏవేవో ఫారాలు నింపుకున్నాడు, వేలిముద్రలేయించుకున్నాడు. రేపోసారి RI సాబ్ని కలువుండ్రి అన్నాడు. సర్పంచ్ అతడికి 100 రూపాయలు ఇప్పించాడు ఎల్లయ్య చేత. అప్పటికే దాచిపెట్టుకున్న 150 రూపాయలు ఖర్చయిపోయాయి.

పోస్ట్మ్యాన్ ప్రభాకర్ దగ్గర 1500 అప్పు తీసుకున్నాడు. సర్పంచ్కి తీరిక లేకపోవడంతో ఎల్లయ్యనే రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగడం మొదలుపెట్టిండు. వారం, 10, 15, 20 రోజులు గడిచాయి. అటెండర్కి, జూనియర్ అసిస్టెంట్కి, ఆర్ఐకి 1500 ముట్టాయి. పక్కింటి యశోదమ్మ ఇంట్లో ఓ గది ఖాళీ ఉండడంతో దాంట్లోనే తలదాచుకుంటున్నారు. ఓ రోజు సడన్గా స్కూటర్ మీద ఓడిపడ్డ విఆర్ఓ లచ్చిరెడ్డి, ఎల్లయ్యా నాకు అర్జెంటుగా 500 రూపాయలు కావాలి అన్నాడు. ఇప్పుడు లేవు కదా సారు, ఎల్లయ్య నసిగాడు. లేవుగీవు అనద్దు, నీ పని కోసం నేనెంత తిరుగుతున్నానో నీకు కనబడతలేదా? నాకు కూడా పెన్లాం పొరగాన్లున్నారు, ఎట్లా మరి లేవంటే? చిరాగ్గా అడిగాడు. కొంచెంసేపు ఆగుండ్రి సారు, గా ఉపసర్పంచ్ని అడిగిత్తా అని పరిగెత్తిండు ఎల్లయ్య. పావుగంటలో 500 తెచ్చి చేతిలో పెట్టిండు. లచ్చిరెడ్డి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ, ఎల్లన్నా నీ మనసుల్నే ఉంచుకుంటానంటే నేనో మాట చెప్తా, ఆరాయగాడు బద్మాషున్నాడు, నువ్వు ఆని నమ్మకు. నువ్వు డైరెక్ట్ పోయి జగిత్యాల ఎంఆర్ఓ సాబ్ ఇల్లుంటది విద్యానగర్లా, ఆయన లేకున్నా ఆయన పెన్లాం చేతులన్నా 1000 రూపాయలు పెట్టిరా, ఇక తర్వాతి కథంతా నేను చూసుకుంటా అని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయిండు. ఎల్లయ్య గుండెల్లో రాయబడ్డది. అలాగే అన్నట్లు బాధగా తలూపిండు. తర్వాత తేరుకుని రామేశం ఇంటివైపు నడిచాడు 1000 రూపాయల అప్పు కోసం. వారం రోజులు గడిచాయి. ఓ అర్ధరాత్రి డిటోనేటర్ల శబ్దాలతో ఊరు ఉలిక్కిపడింది. అంత చీకట్లోనూ అంత నిశ్శబ్దంలోనూ భయం భయంగా ఊరంతా పాకిన వార్త, దొరగడిని నక్సలైట్లు వేల్చేసిండ్రు అని. అందరి ఊహలు పోలీసోళ్లతో ఏం ముప్పు వస్తుందోననే. భయం భయంగా తెల్లవారింది, ఊరంతా కదిలింది. ఏనాడో దొర విడిచిపెట్టిపోయిన పాడుబడ్డ గడి, అక్కడక్కడా పిచ్చి మొక్కలు, ఆకుపచ్చ నాచు పెరిగి శిథిలమైపోయిన గడి. నక్సలైట్ల భయానికి 15 ఏళ్ల కింద దొర విడిచిపెట్టిపోతే కుక్కలకు మేకలకు, ఆడవాళ్ల దొడ్డికి, పిల్లల దాగుడుమూతలకు, అక్రమ సంబంధాలకు, పాములకు నిలయమై పెచ్చులూడి భయంకరంగా ఊరి మధ్యలో కాముని భూతంలా నిలుచున్న గడి. నక్సలైట్లు ఎందుకు పేల్చారో గాని గడి కుప్పకూలింది. 8 వరకు పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బంది దిగారు. గడిని పంచనామా చేశారు. గడిని చూడడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని చూడగానే ఎల్లయ్య ప్రాణం లేచివచ్చింది. ఎంఆర్ఓ వెనకాలే వచ్చి నిల్చున్నాడు. హైదరాబాద్లో సెటిలైన నరసింగరావు దొరకి విషయం ఫోన్లో చెప్పడానికి ఎంఆర్ఓ సర్పంచ్ ఇంటికి వెళ్ళిండు. ఎల్లయ్య కూడా వెనకే వెళ్ళిండు. హైదరాబాద్కి డయల్ చేశాడు ఎంఆర్ఓ. నరసింగరావు లైన్లోకి రాగానే, సార్ నేను ఎంఆర్ఓని, మీ గడిని నక్సలైట్లు వేల్చేశారు అని చెప్పాడు. సరే, ఎంత వాల్యుయేషన్ కడుతున్నారు? అక్కడి నుంచి దొర అడిగిండు. సార్ 7 లేక 8 అనుకుంటున్నాం. దాని వాల్యుయేషన్ 8 లక్షలు రాయండి, నేను అటు వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు దొర. సరే సార్ అన్నాడు ఎంఆర్ఓ. నక్సలైట్ల కడుపు సల్లగుండా, నక్సలైట్ల కడుపు సల్లగుండా, అవతల నుంచి దొర నవ్వాడు. ఉంటాను సార్ అని ఫోన్ పెట్టాడు ఎంఆర్ఓ. సర్పంచ్ పక్కనే నిల్చున్న ఎల్లయ్యని చూసి, ఎల్లయ్యా నీ ఇంటికి 4000 శాంక్షన్ అయ్యాయి, రేపు ఆఫీస్కొచ్చి తీసుకెళ్ళు అన్నాడు. మంచిది సారు అన్నాడు ఎల్లయ్య. అప్పుడే అక్కడికచ్చిన విఆర్ఓ లచ్చిరెడ్డిని చూసి పక్కకు తీసుకెళ్లాడు ఎల్లయ్య. సారు 6000 అన్నా 8000 అన్నా వత్తాయంటివి, ఎంఆర్ఓ సాబేమో 4000 అంటున్నాడు అన్నాడు. ఎల్లన్నా నేనేం చేయాలి చెప్పు, 100 సార్లు మొత్తుకున్నా ఆరాయగాడు చేసిండు ఇదంతా. ఇప్పుడైతే అచ్చింది తీసుకోరాదే, టైం వచ్చినప్పుడు నీకేమైనా లోన్ ఇప్పిస్తతి అనేసి విఆర్ఓ హడావుడిగా వెళ్ళిపోయి రాత పనుల్లో మునిగిపోయాడు. ఎస్ఐ కూడా సర్పంచ్ ఇంటికి రావడంతో సర్పంచ్ హడావుడి పడుతున్నాడు. ఎల్లయ్యా ఎంఆర్ఓ సాబ్ నీ పైసలు రేపు ఇస్తాడు గాని ఇండియన్కకు పోయి 3 కోళ్ళని వైపో, ఇయాల అమీన్ సాబ్ ఎంఆర్ఓ సాబ్ మనింట్లోనే తింటారు అన్నాడు. ఎల్లయ్యకి కోళ్ళని గోయక తప్పింది కాదు. మర్నాడు సాయంత్రం నీరసంగా వచ్చిన భర్తని చూసి నర్సవ్వ అడిగింది, పైసలిచ్చిండ్రా? నిస్సత్తువగా కూలబడుతూ జేబులోంచి డబ్బు తీసి నర్సవ్వ చేతిలో పెట్టాడు. 10 రూపాయల కాగితాల్ని 10 లెక్కపెట్టి, గిదేందయ్యా

0: ఇంట్లోకెళ్లి మొదట్లో తీసుకుపోయిన గదే 150 రూపాయలు తెచ్చినావు అంది ఆందోళనగా. పట్వారీ ఖర్చు, సర్పంచ్ ఖర్చు, ఎంఆర్ఓ ఖర్చు, ఆర్ఐ ఖర్చు, నా బస్కిరాయిలు అన్నీ వంగ 4000లకెళ్లి 150 మిగిలినాయి. ఆవేదన, ఆక్రోశం, దుఃఖం సమ్మిళితమై నర్సవ్వ గుండెని తాకాయి. ధోనీ అవ్వ, దొడ్డికి పోవడానికి కూడా పనికిరాని పాడుబడ్డ గడీలు కూలితే లచ్చలకు లచ్చలిత్తరు. ఆకుపచ్చటి గూడు కూలిపోతే లంచాలు దిగమింగి గీ పైసలిత్తరా? ఆళ్ల ముఖాల మీదన కొట్టిరాకపోయినావు అంటూ 150 రూపాయల్ని ఎల్లయ్య మొహంపై విసిరికొట్టింది. నర్సవ్వ మనసులో కూలిపోయిన ఇల్లు మెదిలింది. గోడకి జారగిలబడి సన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఎడ్లు, సూడిబర్రె, లేగదుడ, మేకపిల్ల ఒక్కొక్కటిగా ఎల్లయ్యకి గుర్తొచ్చాయి. గుండె పగిలింది. భార్యని దగ్గరకు తీసుకుని బావురుమంటూ ఏడుస్తున్నాడు. అర్థం కాకపోయినా అన్నం తింటున్న పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టిండ్రు. వాళ్ల ఏడుపు 4 గోడల మధ్య శిథిలమైపోయింది. వాళ్లని ఓదార్చడానికి ఏ ప్రభుత్వ పథకాలు లేవు. ఉన్నా లంచమివ్వడానికి మిగిలిందేమీ లేదు. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పేదోడి గడి అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు, ఇవాళ రాత్రి 9:30 కథనం కథమానం భవతి కార్యక్రమంలో దొర మల్లా వచ్చిండు కథను వినిపిస్తారు పి. కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. నిన్న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంపై రేడియో నివేదిక ఇంటారు. సమర్పణ పి. అశోక్.

0: నిన్న ఆదిలాబాద్ పట్టణంలో ఆయుష్ విభాగ్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గుడాం నాగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బండారి అనూష విచ్చేయగా, ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధన, రీమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, కౌన్సిలర్లు అర్బాజ్ సిద్దికి, జ్యోతి, హనుమన్లు, జిల్లా అభివృద్ది అధికారి మిల్కా, జిల్లా యువజన క్రీడల అధికారి దయానంద్ రెడ్డి, జిల్లా విద్యాధికారి మాధవి, టీబీ నోడల్ అధికారి డాక్టర్ సుమలత, బ్రహ్మకుమారి సభ్యులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ముందుగా యోగా దినోత్సవ ప్రత్యేకతను తెలియజేస్తున్నారు ఆయుష్ విభాగం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్.
1: ఈ సంవత్సరం ఆరోగ్యమైన దీర్ఘాయుష్ కోసం యోగా అనే అంశంతో మనమందరం ఇక్కడ సమావేశం అయ్యాము. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన కానుక. ఇది శరీరం, మనసు మరియు ఆత్మల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి మనకు సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మిలియన్ల మంది ప్రజలకు యోగాను జీవన విధానంగా స్వీకరించేలా స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో యోగ సాధన ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అంతర్గత శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘటిద్దాం.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు ఆయుష్ విభాగం జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ప్రీతం రాథోడ్.
2: అందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం

0: శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మేము 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవము ఆయుష్ విభాగం సికింద్రాబాద్ ఆర్డిడి జోన్ 1 ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ 1 వీక్ 10 డేస్ సెలబ్రేషన్స్ మేము 12th నుండి స్టార్ట్ చేశాం సార్. 12th ఈ రోజు వరకు మా ఆయుష్ ఆర్ట్ సెంటర్స్లో సెలబ్రేట్ చేశాము. దానిలో భాగంగా CYP కామన్ యోగా ప్రోటోకాల్ ఫర్ చిల్డ్రన్ సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా ప్రతి ఏజ్ గ్రూప్ మన అంతర్జాతీయ యోగా దినోత్సవం 26 థీమ్ ప్రకారం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ ఆ థీమ్ ఉద్దేశించి ప్రతి ఏజ్ గ్రూప్కి మేము CYP కామన్ యోగా ప్రోటోకాల్ అనేది డెమోన్స్ట్రేషన్ చేశాము, మాన్స్ డెమోన్స్ట్రేషన్ చేశాము. దీనిలో భాగంగా DMNH ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్, ICDS, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కామన్ యోగా ప్రోటోకాల్ అండ్ చైర్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామ లాంటివి చేశాం సార్. దాదాపుగా 27 ఆయుష్ ఆమ్ సెంటర్స్లో ఈ కార్యక్రమం చేశాము. దీనిలోనే భాగంగా ఈట్ రైట్ క్యాంపెయిన్ అంటే యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈట్ రైట్ క్యాంపెయిన్ కూడా చేశాము అన్ని ఆమ్ సెంటర్స్లో. దాదాపుగా 27 ఆమ్ సెంటర్స్లో మేము 35కి పైగా యోగా సంఘం రిజిస్ట్రేషన్ చేశాము. ఇంకా అవేర్నెస్ రావాలనేసి పలు డిపార్ట్మెంట్లో వెళ్ళి మేము ఓరియంటేషన్, మాస్ డెమోన్స్ట్రేషన్ అండ్ హెల్దీ ఈటింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ చెప్పబడింది. దీనిలో భాగంగానే ఆశా వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి దీనిపైన అవేర్నెస్ చేయించాము. దీంట్లోనే భాగంగా మేము ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేశాము రిమ్స్ ప్రిమిసెస్లో, అదేవిధంగా ఆమ్ సెంటర్స్లో అన్ని. సో ఈరోజు ఈ మాస్ డెమోన్స్ట్రేషన్ కూడా డోర్ టు డోర్ సర్వే చేయించి అందరినీ మూవ్ చేశాము.
1: బ్రహ్మకుమారీస్లోని రాజయోగం గురించి వివరిస్తున్నారు డాక్టర్ సచిన్ పరాబ్.
2: అభీ జో హమ్ ధ్యాన్ కర్ రహే హై యే 140 దేశో మే సిఖాయా జాతా హై ఔర్ మై వో డాక్టర్ హూ జిస్నే ఇస్కే ఉపర్ రిసర్చ్ కియా హై. ये ब्रह्मा कुमारी इस राजयोग मेडिटेशन है. एक मिनट सिर्फ थेरी सुना के हम प्रैक्टिस चालू करेंगे. अभी जो आपने किया वो बहुत अच्छा किया, आई एम वेरी इम्प्रेस्ड. शरीर की फ्लेक्सिबिलिटी बढ़ती है. अष्टांग योग में हमने योग डे पे प्राणायाम और आसन करते हैं, लेकिन वो दो ही अंग है अष्टांग में के. उसके बाद प्रत्याहार, ध्यान, धारणा और समाधि. तो प्रत्याहार से हम क्या करते हैं कि मन को कंट्रोल करते हैं. तो ब्रह्मा कुमारी इस राजयोग मेडिटेशन में हम पहले खुद को आत्मा समझते हैं, और आत्मा ये दो आंखों के बीच में निवास करती है. आत्मा ये दो आंखों के बीच में निवास करती है यहाँ पर. और जैसे ही आप सोल कॉन्शियस होते हैं, आप शरीर के भान से अलग हो जाते हैं, और फिर हम परमात्मा को परम धाम में याद करते हैं. परमात्मा, गॉड, अल्लाह, ईश्वर, सातवें आसमान में खुदा रहता है, या परम धाम में परमात्मा, वो भी एक ज्योति स्वरूप है. तो हम 5 तत्वों से पार यात्रा करते मन और बुद्धि से, और उसके साथ कनेक्ट करते हैं.
1: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బండారి అనూష మాట్లాడుతూ విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపుదలకు యోగా ఎంతో అవసరమన్నారు.
3: ఏదైతే మనం ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నామో, యోగా అనేది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం కనుక చేసుకుంటే శారీరకంగాను కావచ్చు, మానసికంగాను కావచ్చు, దృఢంగా ఉండడమే కాకుండా మన యొక్క లక్ష్యాలపై ఏకాగ్రత పెరగడమే కాకుండా ఫోకస్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది విద్యార్థులకైతే చాలా ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మీ యొక్క ఫోకస్ అనేది మీ 25 ఏళ్ళు మీరు కష్టపడితే తర్వాత మిగతా మీ 80 ఏళ్ళు మీ యొక్క లైఫ్ని మీరు డిసైడ్ చేసుకునే సమయం. కాబట్టి ఏ విధంగా అయితే మిగతా ఫోన్ అవన్నీ అవాయిడ్ చేసి దయచేసి యోగాని కూడా మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరం వయసుతో సంబంధం లేకుండా ముందుగా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, అది ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇంకా ఏదైనా కూడా. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలంటే మన కోసం మనం కనీసం ఒక రోజులో ఒక అరగంట అయినా యోగాకి టైం ఇస్తే గనక తప్పకుండా

0: ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఉంటుంది. అలాగే శారీరకంగా మానసికంగా ఉంటేనే మన జీవితంలో కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
1: జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒత్తిడిని తగ్గించుటకు యోగా ఎంతో అవసరం అన్నారు.
2: ఇందాక ముందే ఒక ముగ్గురు చాలా మంచిగా చెప్పడం జరిగింది. యోగా అంటే చాలా వేలాది సంవత్సరం కంటే ముందు మన భారతదేశంలోనే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఒక మార్గదర్శం అందరికి ఇవ్వడం జరుగుతుంది, ఒక స్ఫూర్తిదాయకము. దానికి మీ అందరికి తెలుసు ఎన్నో మళ్ళీ దాంతో మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లలు కావచ్చు, వయోవృద్ధాలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, చదువు విద్యార్థి కావచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ కి ఇది పనికి వస్తాయి. కాబట్టి మనం నిరంతరంగా తప్పకుండా యోగా, ఇందాక ఏవైతే కామన్ యోగా ప్రోటోకాల్ మళ్ళీ చాలా చక్కగా ఇన్స్ట్రక్టర్స్ కూడా నిర్వహించారు, కాబట్టి మనం ఏవైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉన్నాయో నిరంతరంగా మనం అర్ధ గంట కానీ ఒక గంట కానీ జీవితంలో పాటిస్తే మనం లాంగివిటీ ఏవైతే ఉన్నాయో లైఫ్ లాంగివిటీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ టైంలో స్ట్రెస్ ఎవరైనా కావచ్చు, స్ట్రెస్ లైఫ్ స్టైల్ డిజీజెస్, ఇది చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో వాటన్నిటి నుంచి కూడా దూరం ఉండాలి అంటే, భవిష్యత్ మంచిగా ఉండాలి అంటే యోగాలో ఉన్న బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, పోజెస్ కావచ్చు, అవి అన్ని కూడా శారీరకంగా బాగా ఉంటుంది, మానసికంగా బాగా ఉంటుంది, ఎమోషనల్ వెల్బీయింగ్ ఉంటాయి. అంటే ఒక బాడీకి ఒక మనిషికి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం యోగా చాలా కీలకమైన అంశం ఉంది. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో, మొత్తం దేశంలో కూడా, మన జిల్లాలో కూడా ఈ గత 12 రోజుల నుంచి మళ్ళీ చాలా వివిధ రకాల కార్యక్రమాలు, గ్రామ సభ కానీ, కామన్ యోగా ప్రోటోకాల్ కానీ, గర్భిణీ స్త్రీలు కూడా ఇది చాలా మేలు జరుగుతాయి. ఇందాక ఒక ఆశ చెప్పారు, కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలకి యోగా ఎక్సర్సైజ్ ద్వారా మళ్ళీ నార్మల్ డెలివరీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అవకాశం కూడా. సో అవి కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ తర్వాత కూడా గర్భిణీ స్త్రీలే కానీ పిల్లలు కానీ కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ గా నర్సింగ్ కాలేజ్లో కూడా ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, మీరు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి యోగా గురించి మళ్ళీ మీరు నేర్పించుకోవాల్సిన కూడా బాధ్యత ఉంటుంది.
1: ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు.
3: ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి యోగాని ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందివ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ఈరోజు 140 దేశాలలో యోగా నిర్వహించేటటువంటి ఈ దేశానికి ఇంత గొప్ప అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి మనమంతా కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు, మానసిక ఒత్తిడి పాఠశాలకు వెళ్లేటటువంటి విద్యార్థి నుంచి మొదలైతే ఈ దేశంలో పెద్ద పెద్ద బాధ్యతల్లో ఉన్నటువంటి అన్ని ప్రొఫెషన్లలో ఉన్నటువంటి చాలా మందికి ఆ ఒత్తిడి సమస్య ఉంటుంది. మరి ఆ ఒత్తిడిని అధిగమించాలంటే ఈ ప్రపంచంలో కేవలం ఒక యోగానే సాధనం. చాలా మంది చిన్న చిన్న విషయాలకు, పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చినాయనో, వ్యాపారంలో అప్పు పెరిగిందనో, లేదా ఇంకో కుటుంబ సమస్యలు ఉన్నాయనో, మానసిక స్థితి సరిగా లేని కారణంగా తమ ప్రాణాన్నే త్యాగం చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి మనం చూస్తాం. కానీ ఈరోజు ప్రపంచంలో జరిగినటువంటి ఒక అనేకమైనటువంటి రీసెర్చ్లలో యోగా చేసినటువంటి వ్యక్తి ఎటువంటి స్థితినన్నా తట్టుకునేటటువంటి ఆ యొక్క మానసిక ధైర్యం వస్తుందని ఈరోజు ప్రపంచంలో జరిగినటువంటి అనేక రీసెర్చ్లు చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ సందర్భంగా మనమంతా కూడా ఏ రకంగానైతే మన మొబైల్ ఫోన్ లో మిగతా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో, ఈ యోగా అప్లికేషన్ అనేది యోగాకు సంబంధించినటువంటి విషయం మీద రోజు ఉదయం లేవగానే చాలా అప్లికేషన్స్ ని మనం ఫోన్ లో చూసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకసారి అది అరగంటనా 20 నిమిషాల సమయాన్ని బట్టి ఈ యొక్క యోగాని మనం అభ్యాసం, యోగాని ప్రతిరోజు కూడా మనం చేస్తూ మన ఆరోగ్యాన్ని మనమంతా కూడా కాపాడుకుందామని మరొక్కసారి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
1: పార్లమెంట్ సభ్యులు గుడామ్ నాగేష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారంటే దాని ప్రాధాన్యత ఎంతగానో ఉందన్నారు.
4: భారతదేశంలో వేలనుకుంటే లక్షల సంవత్సరాల కాలం నుంచి ఆచరణలో ఉన్నటువంటి యోగా ఈరోజు శారీరకంగా మానసికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మన యొక్క జీవనాన్ని ఆ వైపు కూడా తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడేదే యోగా. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఈరోజు దాన్ని గుర్తించిందంటే దానివల్ల మనకు మానవ సమాజానికి ఎంత లాభాలు ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. అనేకమైనటువంటి ప్రపంచంలో మేము తెలివైన దేశం, సైన్స్ లో మేము అగ్రగామిగా ఉన్నాం, అన్ని రంగాల్లో ముందున్నాం అనే దేశాలు కూడా మన దగ్గర మన యోగాని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు నేర్చుకున్నారంటే మన దేశం యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఎంత ప్రతిష్టనో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది ఇన్స్ట్రక్టర్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే మానసిక ఒత్తిడి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అన్ని ఏ రంగంలో ఉన్నా కూడా అదే ఉంటున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈరోజు 21 జూన్ ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మనందరం కూడా భాగస్వాములు అవుతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం ఒకటే, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం కావాలి. మనం ఒక్కరమే ఆరోగ్యంగా ఉండాల్సితే కాదు, సమాజం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆశించే కోరుకునే వ్యక్తిలో మన ప్రధాని గారని చెప్పేసి ఈ సందర్భం చెప్పక తప్పదు. కాబట్టి గతంలో కరోనా కాలంలో ఏ విధంగా తన దేశ ప్రజానికానికి మరి వ్యాక్సిన్ ద్వారా మరి ఏ విధంగా సహాయపడమే కాకుండా 100కు పైన దేశాలకు కూడా మన దగ్గర తయారు చేసినటువంటి కోవిడ్ లో టీకాలు ఇచ్చినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఒకటే, ఎందుకంటే మనం అందరం కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్ని ఉన్నా చివరికి ఆరోగ్యంగా లేకపోతే ఏమీ లేనట్టే విషయాన్ని మనందరం కూడా గమనిస్తాం. అంటే దీని వల్ల ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూస్తాం, మనం సంపాదించినటువంటి లేకపోతే ఏదన్నా చిన్న జబ్బు పడితే ఎంత ఖర్చు అవుతుందా చూస్తా ఉన్నాం. మా ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టుగా ఒక్క ప్రతిరోజు ఒక్క ఆధా గంటనో గంటనో చేస్తే మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది, ఆర్థికంగా కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరం కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది యోగా అభ్యాసకుల అభిప్రాయాలు. ముందుగా పూర్ణచంద్రరావు.
5: నేను సీనియర్ సిటిజన్ లో నేను రీసెంట్లీ రిటైర్ అయినాను. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గా పనిచేసినాను. ఈ మధ్య రిటైర్ అయినాక నేను సీనియర్ సిటిజన్ కన్ఫెడరేషన్ డాక్టర్ దేవిదా దేశపాండే గారి అధ్యక్షతన మా మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో మేము ప్రతి వారము బుధవారము శనివారము ఆదివారము మేము తప్పకుండా మాకు ఒక ప్రిసిస్టర్ వస్తుంది రామచంద్ర మిషన్కి వెళ్ళి మేము ధ్యానము యోగా చేస్తాము. చేసిన తర్వాత మా సభ్యులందరికీ కూడా మేము స్నాక్స్ ఇస్తాము. అలాగే మాకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు అందరూ కూడా మాకు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మాకు ఎన్నో రకాల సహాయం అందిస్తున్నారు. ఆ రకంగానే మాకు ప్రణామ్ సెంటర్ కూడా ఓపెన్ చేశారు. అలా మేము పొద్దున 11 నుంచి 5 దాకా ఎన్నో రకాల మేము ఆనందం అనుభవిస్తున్నాం. ఈ అవకాశం
6: నా పేరు లక్ష్మి కుర్సిద్నగర్. యోగా చేయటం వలన మనకు ఆరోగ్యంగా మంచి ఉంటుంది. యోగా అన్నిటికీ మంచిది. డైలీ యోగా మేము ఏరియాలో కూడా అందరికీ చెప్తాం, యోగా చేయాలా యోగా చేయాలని. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా యోగా చేయాలి.
7: గుడ్ మార్నింగ్ ఆల్, మై నేమ్ ఈస్ వరుణ్ కుమార్. ఐఎమ్ స్టడీంగ్ క్లాస్ 6. యోగా ఈజ్ అన్ ఇంపార్టెంట్ యోగా ఈజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్ దట్ used to it was originated in India thousands of years ago. In yoga there are various objects, there are various asanas or poses we can say that are useful while flexibility strength.
8: Nenu Ashita Krishna, BSc nursing first year, RIMS Adilabad. Ee roju 12va antarjati dinotsava yoga sandarbhanga mem ikkadaku hazarayina. Ikkada maaku చాలా మంచిగా యోగా ఇవన్నీ చేపించారు. అలాగే అందరం వ్యాయామం గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. చేస్తాం.
9: గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ స్నేహిత. ఐఎమ్ ఫ్రమ్ బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా ఇస్ ఏన్షియంట్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా. సో యోగా రిలీవ్స్ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఆల్సో. సో వీ హ్యావ్ టు అట్లీస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఫర్ యోగా ఇన్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ.

0: ఈ సందర్భంగా యోగా శిక్షకులైన సంతోష్, చేతన్, ప్రజోత్, విశాల్లను అతిథులు సత్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాసారథి సభ్యులు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.
1: మరిచిపోకుమా భవితరం యువకుడా, బాధ్యతగా మసులుకొని బతుకు విలువ తెలుసుకొని, నిర్లక్ష్యపు నీడలోన నిండు జీవితాన్ని.

0: పాతకు
1: ఈ పడతాంక. నిన్న ఆదిలాబాద్ లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంపై రేడియో నివేదికినరు. సమర్పణ పి అశోక్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఒత్తిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, గిప్పటి నుంచి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మాటలు పాటలు శ్రోతలు చెప్పే ముచ్చట్లతో కొనసాగిపోతుంది.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగడేసిని గీతాలహరి విల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారా కాదు, ఉత్తరం ద్వారా కూడా మీరు వినాలన్న పాటను కోరవచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పండి పాట ఇనండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ ఇది. మరి ఉత్తరం ద్వారా ఆ పాటను కోరిండ్రు. ఛాంపియన్ చిత్రం నుంచి గిరగిర గింగిరాగిరే అనే పాటను వినిపించండి అంటూ నిర్మల్ జిల్లా నుంచి లత, లావణ్య, ప్రీతి వీళ్ళందరూ కోరిండ్రు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

యూట్యూబ్ లో మరిన్ని కార్యక్రమాలని అందజేస్తూ దూర వారాల పరిమితులను అధిగమిస్తూ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల శ్రోతలతో సహా అందరికీ చేరువవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఏ ఊర్లో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచమంతా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని ఆలకించండి, ఆస్వాదించండి.

0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో,
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా?
1: పిప్పలకోటి.
0: పిప్పలకోటి. ఏం పేరు?
1: కవితనా పేరు.
0: కవితనా సవితనా?
1: కవిత.
0: కవిత. ఎట్లున్నావు కవిత?
1: బాగున్నా.
0: ఏం చేస్తుంటావమ్మా?
1: లేదా ఇంత పని చేసుకొని ఇంతనుంటా మేడం.
0: అదే అదే పెద్ద పని, అదే మన తక్కువ పని ఉంటదా
1: అమ్మా? ఇంకా పోయింది ఇంట్లో పని ఉండదు.
0: చేసింది. ఎంతమంది పిల్లలు? ఎంతమంది?
1: ఇద్దరు బాబులు. అమ్మను
0: ఇద్దరు బాబులు. ఇక మరి ఇద్దరు ఇంట్లోనే ఉంటారా, ఇంట్లోకి వెళ్ళే బడికోతారా? అంటే ఎంత ఎంత వయసు ఉంటది? ఏం చదువుతున్నారు? మంచి చదువుకుంటుండ్రా మరి. మీ దగ్గరనే ఉంచుకొని చదివిస్తున్నారా? మంచిగా చదివియండి, ఇంట్లో ఉండి వాళ్ళకి అన్ని చేసి పెట్టుండ్రి, అదే పెద్ద పని. దాన్ని ఏం తక్కువ అంచనా వేసుకోవద్దు మనం. ఏం పాట కావాలమ్మా నీకు? ఇలా గోరెంటాకు పాతదా కొత్తదా? పాత సినిమా అంటే రెండున్నాయి, శోభన్ బాబుది ఉంది, రాజశేఖర్ది ఉంది. రాజశేఖర్ది. సరే అమ్మా, ఫోన్ చేసినందుకు. ఇంకా లేదు, ఇది అయినాక తింటాం. మీరు తిన్నారా మరి? తిన్నారా? పోయినరా బడికి, పోయినరా పిల్లలు? సరే మరి పాట విందామా?
1: మేడం.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే.
0: పేరు చెప్పండి.
1: కిష్టన్న. కిష్టన్న.
0: ఎట్లున్నారు కిష్టన్న గారు?
1: మంచిగా ఉన్నాం మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం. ఎండలు అయితే కొడుతున్నాయి, పత్తులు అయితే పెట్టినాం.
0: పెట్టేసి రైతున్నాలు ఆన కోసం చూసుడు ఉన్నది. మరి పెట్టినాక పడ్డది ఒక్క వర్షం అన్నా మొన్న పడ్డాయి కదా, ఒక వారం కింద.
1: ఒక వర్షం పడ్డది, ఒక ఆరు తారీఖు నాడు పడ్డది, 7 తారీఖు నాడు పడ్డది మేడం. సోమవారం
0: పడ్డది,
1: దొరికింది, కొంత దొరకలే.
0: అదే అదే. కానీ అంటే దుబ్బలా ఉంటే నయం, కానీ పడి పడక పడితే కూడా ఇత్తనాలు కొంచెం మొలకెత్తే అవకాశం తక్కువ కదా. మళ్ళా తప్పులు పెట్టుడే ఆగాయి కదా. అంటే విపరీతమైన వేడి ఉన్నది అట్లా. అంటే వస్తే ఇంకా 2-3 రోజుల వర్షాలు ఉన్నాయి అంటున్నారు, మరి పడాలి దేవుడు దయవల్న. వీటిని అవి అవి మన వాన మనతో ఆడుకుంటున్నది, మరి ఏం చేద్దాం. అంతే, అంటే కష్టాలు వచ్చినా ఇక నిలదొక్కుంటే వెళ్లాల్సిందే ఇక కదా. రైతులదైతే ఇక ఇంకా చెప్పలేం. పంట చేతికి వచ్చే వరకు అచ్చేదాకా భయమే. అంతే అంతే. మరి రాజు ఎప్పుడే

0: మంచిగా బలం ఉంటది, మంచిగా ఏముండదు అంటే ఒక పని మంచిగా అయిపోయినట్టు.
1: అంతే అంతే అంతే అంతే, మంచిగా అవుతున్నదంటే కల్లా ఏదో ఒకటి అకాల వర్షాలు వస్తాయి మధ్యలో, ఒక సంవత్సరం మండుతుంది, ఒక సంవత్సరం వాతావరణం సహకరించది, మళ్ళా సంవత్సరం ఈ సంవత్సరం అయితే మంచి కలిసి రావాలి రైతన్నలకి. అదే అదే ఆశిద్దాం, మంచినే ఆశిద్దాం, అయితేనే ముందుకెళ్ళగలుగుతాం కదా. ఏం పాట వింటారు కిష్టన్న? శ్రీరామదాసు చిత్రం నుంచి పలుకు బంగారం కావాలి, ఆ వర్షం రావాలి రామయ్య.
0: మేడం రాముని పలుకు బంగారం కావాలని ఆ పాట కోరినాం.
1: అట్లనా? అయితది అయితది, వస్తది వస్తది. మరి విందామా ఆ పాటని కిష్టన్న గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: రాముని వేడుకుంటున్నాం.
1: అంతే మరిగా మనం చేయాల్సింది అదే ఇప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమలా
2: హై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: హై బాల్,
1: నడువుల తామరా
2: హై బాల్,
1: బురద పుల్లా
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారా? హలో, హలో,
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, పేరు చెప్పండి.
5: నా పేరు బుచ్చయ్య అండి, హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి.
4: ఏ గ్రామము?
5: తరాలపల్లి.
4: తరాలపల్లి,
5: హన్మకొండ జిల్లా మల్పేట మండలం.
4: ఓకే, ఎలా ఉన్నారు?
5: బాగున్నామండి.
4: బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
5: నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది మేడం, రిటైర్ అయినా మొన్న 2024.
4: ఎలా జరుగుతుంది మరి రిటైర్ అయినాక కాలక్షేపం?
5: మొత్తం రేడియో తోటే కాలక్షేపం అవుతుంది.
4: అదే, ఎందుకంటే పని ఉండి ఉండి 9 నుంచి సాయంత్రం 4 వరకు పని ఉండి ఉండి రిటైర్మెంట్ అయ్యాక కొన్ని రోజులు టైం పడుతుంది మనం దానికి అడ్జస్ట్ కావడానికి కదా. ఏదో ఒక కాలక్షేపం కావాలి, లేకపోతే పొద్దు పోదు. అయితే మీరు రేడియోని స్నేహితుడిగా చేసేసుకున్నారు? వినుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇలానే సాగిపోవాలి. నా పేరా శ్రవంతి అండి. చెప్పండి, ఏం పాట వింటారు?
5: మనకు మన స్నేహితులందరి కోసము, ఆకాశవాణి మిత్రులందరి కోసం కూడా ఒకటి స్నేహానికి సంబంధించింది, నిప్పు లాంటి మనిషి సినిమాలో స్నేహమే నా జీవితం అనే పాట ఉంది మేడం.
4: అంటే మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్క స్నేహితుడైనా ఉండాలి కదా. అంటే
5: ఎప్పుడో మనకు తెలియకుండానే ఆ మిత్రుడు ఉపయోగపడవచ్చు.
4: అంటే ఉపయోగపడవచ్చు, అంటే ఉపయోగం అనే కాదు, అంటే అందరితో అన్ని షేర్ చేసుకోలేం కానీ స్నేహితుడితో అన్ని షేర్ చేసుకోవచ్చు అట్లా. విందామండి ఆ పాటను. మరి
5: మేడం ఇది మనకు వాట్సాప్
4: వస్తుందండి, త్వరలోనే వస్తుంది.
5: ఓకే.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇలా నటుడు, రాజకీయ నాయకుడు, నేపథ్య గాయకుడు అయినటువంటి విజయ్ పుట్టినరోజు. వీరి పేరు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. ఈయన చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలో వెట్రీలో నటించిండ్రు. విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ దర్శకత్వంలో రూపొందిన నాలయ్ తీర్పు సినిమా ద్వారా కథానాయకుడుగా అరంగేట్రం చేసిండ్రు. ఆ తర్వాత పువ్వే ఉనక్కాగా, లవ్ టుడే, కాదలుక్కుం, మర్యాదై, తుల్లాద మనుమం తుల్లుం వంటి ప్రేమ కథా చిత్రాల ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. తర్వాత తిరుమలై, గిల్లి, పొక్కిరి సినిమాలతో యాక్షన్

హీరోగా ఎదిగిండు. తుపాకీ, మెర్సెల్, సర్కార్, మాస్టర్, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి సినిమాలు వాణిజ్యపరంగా కూడా విజయవంతమైనవి. 2024 ఫిబ్రవరిలో విజయ్ సినిమాలకు కొంచెం విరామం ఇచ్చి రాజకీయాలకి ప్రవేశించారు. అదే సమయంలో టీవీకే పార్టీని స్థాపించారు. 2026 సంవత్సరంలో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి టీవీకే నేతృత్వంలో కూటమిలోని ఇతర మిత్రపక్షాల ద్వారా మద్దతుతో విజయ్ 2026 మే 10 తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. మరి ఆయన నటించిన పోలీసోడు చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు, సింగిడీసి నిగీతాల హరివిల్లు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు గానీ ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో హలో, వినబడుతుందా?
4: అవునవును.
3: పేరు చెప్పండి.
4: నా పేరు వజ్రపచ్చన్న, ఆయనగా వైస్ ప్రెసిడెంట్, మళ్ళీ తర్వాత వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గ్రీన్ వ్యాలీ.
3: బాగున్నారా?
4: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
3: బాగున్నాం. ఏం పాట వింటారు చెప్పండి, సమయం తక్కువగా ఉంది.
4: డమరగన్ సినిమా నుండి శివ శివ శంకర్ పాట వేయండి మేడం.
3: తప్పకుండా విందామా ఆ పాటని.
4: అవును మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఇవి ఇవాళటి సింగిడిలోని పాటలు మాటలు. శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటలు వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రసారమేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమాలకి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు వాళ్ళకి నచ్చిన పాటల్ని వినచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. സമയം 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావానికి సముద్ర శక్తి కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలో స్వదేశీ యుద్ద నౌకలు దునగిరి, సంశోధక్, అగ్రేలను జాతికి అంకితం చేసిన ఆయన, రక్షణ రంగంలో కొనుగోలుదారుగా కాకుండా స్వావలంబనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్ర సామర్థ్యమే దేశాభివృద్ది, భద్రత, శ్రేయస్సుకు బలమని స్పష్టం చేశారు. 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, గుర్తించిన అంశాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ఫలితాల విడుదలను సీబీఎస్ఈ ప్రారంభించింది. ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 80

7% కంటే ఎక్కువ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలో విడతల వారీగా ప్రకటించనున్నట్టు తెలిపింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షణ దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను సవరించారు. జనవిశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ 6వ ఎకనామిక్ సెన్సెస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసం బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్టంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో సహా 9 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 దాటి 40 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమం మీకోసం రెడీగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు మీరు వినాలి అంటే మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మా వాట్సాప్ నంబర్ 04023240 నంబర్కు మెసేజ్ చేయాలి.

0: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో హస్తినాపురంని కన్యాగర్ సత్యనారాయణ రవిని మేధాంశ అనిరుద్ధ్ శ్రేయాన్స్ వారి మిత్రులు, అలాగే ఆదిపట్ల నుంచి కరడి గోపికృష్ణ ఉమావతి, భూదాన్ పోచంపల్లి మాధురెడ్డి చౌరస్సా నుంచి భావండరాజు మమత, పవన్ కళ్యాణ్ శ్రావణి అమ్మ నాగమణి ఇంకా వారి మిత్రులు, అలాగే విక్రమ్ వాసుదేవ్ వాసు వెస్ట్ వెంకటాపురం నుంచి లక్ష్మీదుర్గా సత్యవతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఫులాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ పసి, జునేద్ జుబర్, ముఖరం నొమాన్, ఫర్ఖ్వాన్, జకీర్ ఫజీల్, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ కవిత వారి మిత్రులు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్, తర్వాత పరమేశ్వర్ సంధ్య హర్షకుమార్ వరుణ్ వమిక నాగచరణ్ వనమాల వర్ష ఇంకా వీరు ఆత్మకూరు మండలం కొత్తగట్టు నుంచి వీరందరి కోరిక మేరకు నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి రాజేష్ చిత్రపడిన పాట వినిపించాం. గీత రచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్సీ రాజ్కుమార్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.

ದಾಸಿ ರಾಮಚಂದ್ರ ಸುಮತಿ ನಾಗರಾಜು, ಶ್ರೀಕಲಾ ಭುವಿಕ, ಶಿವಕೃಷ್ಣ ದೀಕ್ಷಿತ ಅಂಜನಿ, ಸುಹಾಸ್ ಕೃಷ್ಣ ಭಿಕ್ಷಪತಿ, ವಸಂತ ಹರ್ಷಿಣಿ ಹಿಮಶ್ರೀ, ಇಂಕಾ ಮುಸಪೇಟ ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వారి మిత్రులు, అలాగే ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి కూడా వీరందరూ మా కోసం చక్కటి పాటను వినిపించమని అడుగుతున్నారు. వీరందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది, గీత రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్ రజని, జయ బింగి కీర్తన, విష్ణువర్ధన్ హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ రమ్య, శ్రీవేణి, రాహుల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం ఒక మంచి పాట వినిపించమని రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వరంగల్ రూరల్ నుండి కె రాజశేఖర్ వారి మిత్రులు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. మరొక శ్రోత కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, వారి కోసం కూడా మా ఒక చక్కటి పాటను ప్లే చేద్దాం. వీరు పెద్దమర్పేట్ నుండి గుండు అమదా, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి వీరందరి కోసం అల వైకుంఠపురంలో సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి మంగిలి పాడింది.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్లో మాకోసం జెమినీ మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లంతకుండా మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి, గన్విత, అశోక్, సమత, సాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి, చరణ, హర్షవర్ధన్. ఇది వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు. అలాగే మిట్పల్ నుంచి గట్ల కవిత, భావాజ్ఞ, హర్షన్ కూడా రిక్వెస్ట్ చేశారు. మరొక శ్రోత సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి కూడా ఒక మెసేజ్ పంపించారు. వీరు జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్ మోహన్ వారి కుటుంబ సభ్యులు. తర్వాత జగన్నాథ్ గ్యారేజ్ నుండి భూవిక చిన్నారి, ఈశ్వర్ రాఘవేందర్ భాను, గుట్టాల బేగంపేట నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. చివరిగా ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకరాజ. వినిపించమని కోరుతున్నారు ఊరుగొండ సాంబయ్య, మొహమ్మద్ ఖలీల్, మొహమ్మద్ రఫీ, తిరుమలేష్, ఈర్ల వెంకట నారాయణ, కొమ్మాల గ్రామం, జాను మూవీ నుంచి వీరు ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా పూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, దివ్య, శ్రీను వీరందరి కోసం ఈ పాట.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. వీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణం పనుల నేపథ్యంలో

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. ఈరోజు చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల నుంచి ఆనుమత్య లాంటి పాటలు వింటున్నాం. సరిత గారు కళ్ళతో మాయ చేస్తారు, నటనతో మంత్రం వేస్తారు, కొన్ని పాత్రలు మాత్రం కైపెక్కించేస్తారు. ఏ పాత్రనైనా ఒప్పుకొని నటనపరంగా పంట పండిస్తారు. చిలిపి, వయ్యారం, ఒగరుపోతుతనం, శృంగార భావాలు, మత్తుగొలిపే చూపులు ఆమెకే సొంతం. చూస్తున్న ప్రేక్షకులు అలా సీట్లకి పరిమితమై కథలు లీనమయ్యారు. ఆమె సినిమాలు చూసి తొలికోడి కూసింది. సినిమాలు సరిత గారు గుడ్డి అమ్మాయిగా వర్ణించలేనంతగా సూపర్గా నటించి తానేంటో సవాలు విసిరారు.

సరిత గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. డబ్బింగ్ కళాకారిణిగా టాప్ హీరోయిన్స్ అప్పట్లో అంటే నిన్న మొన్నటి వరకు జైత్రయాత్రను కొనసాగించినటువంటి సక్సెస్ అయినటువంటి హీరోయిన్స్ అందరు కూడా ఆమె తన గాత్రను అందించారు. విజయశాంతి, నగ్మ, టబు, సుస్మితా సేన్, రమకృష్ణ సౌందర్య వంటి వారికి గాత్రాన్ని అందించి ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా అమ్మూరు, మావ చిగురు, మా ఆయన బంగారం, అంతఃపురం చిత్రాలకు నంది బహుమతులు అందుకున్నారు సరిత గారు.

అతి కొద్ది సమయంలోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా పీక్ స్టేజ్ని చేరిన అతి కొద్ది నటీమణులు సరిత గారు ఒకరు. ప్రయోగాత్మక చిత్రాలలో తనదైన నటనతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు, హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. సినీ ప్రపంచంలో ఎంత సక్సెస్ చూశారో జీవితంలో అన్ని ఒడిదుడుకులను చూశారు. అయినా దేనికి భయపడకుండా కెరీర్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పాత్ర ఏదైనా సరే ఏ తీగ పువ్వు ఈ సినీ ప్రపంచంలోకి వచ్చి మనందరికీ సినీ పరిమళాలను విదజల్లారు. నటన పరంగా మనకు ఆ మాధుర్యాన్ని అందించారు. స్క్రీన్పై చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేని నటనతో అందరిని మెస్మరైజ్ చేశారు.

అదృష్టం కలిసి రావాలి అంటారు, కానీ అన్నీ కలిసి వచ్చినా సినిమాలు హిట్ కావు. ఎంత అద్భుతంగా నటించినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటాయి. కానీ సరిత గారి విషయంలో మాత్రం టాలెంట్తో పాటు తనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కూడా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆ నటనను చూపించి ఆ పాత్రలకు న్యాయం చేసేవారు. ఆ పాత్రలో లీనమయ్యే అందరినీ మెప్పించారు, గుండెల్లో నిలిచిపోయారు. అందుకని ఆమె చేసినటువంటి ప్రతి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె డామినేషన్ చూసి సీన్స్ కట్ చేయమని అనేవారట హీరోస్. కానీ ఆమె నటనకున్న స్ట్రెంగ్త్ను బట్టి అలాగే ఉంచేవారట డైరెక్టర్స్. మేము సినిమానైనా మార్చుకుంటాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ అయినా మారుస్తాం, కానీ ఆమె సీన్స్ కట్ చేసే విషయమే లేదు, హీరోనైనా మారుస్తాం కానీ ఆమె సన్నివేశాలు మాత్రం తీయము అని కరాఖండిగా చెప్పేవాళ్ళట. అంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా విజయం వైపే ఉంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా దేనికి అది సాటిగా నిలవడంతో ఆమె తిరుగులేని కథానాయికగా అగ్రపథాన నిలిచారు. అందరి హృదయాలను కొల్లగొట్టారు. తనకంటూ ఒక హిస్టరీని, తనకంటూ ఒక పేజీని, ఒక బంగారు పేజీని క్రియేట్ చేసుకున్నారు. మరి ఆయనకు ఆమె యొక్క టాలెంట్ని గుర్తించి ఆమెను శిఖరాగ్ర నిలబెట్టినటువంటి డైరెక్టర్, ఆమెకి ఇష్టమైనటువంటి డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు, ఆమెకు గాడ్ ఫాదర్. ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలో తననే కథానాయికగా తీసుకుని గోల్డెన్ హీరోయిన్గా పేరు సంపాదించేలా చేశారు. వారిద్దరు కాంబోలో వచ్చినటువంటి దాదాపు అన్ని సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ మ్యూవీ మ్యూజికల్ హిట్స్గా అజరామరంగా నిలిచిపోయాయి.

ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు విన్నారు కదా. మీ అశోక్, మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:00. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:49 అవుతుంది. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Manu Cemerenceli.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి. మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్, అది లేకపోతే ఏ ప్రాణి లేదు. మనిషి బ్రతుకుకు మూలమైన ఆ ఆక్సిజన్ ప్రసాదించేది మొక్కలు, చెట్లు, వృక్షాలు. వాటిని కాపాడుకుని సంరక్షించుకోవాలి. పర్యావరణంతో పాటు మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటన్నింటినీ కాపాడుకునే బాధ్యత మనందరిది. అవి చేసే పాత్రను ఎవరు కూడా నిర్వర్తించలేరు. అది మనకిచ్చేటువంటి బహుమానం, ఎప్పటికీ నిలిచిపోయే, ఎప్పుడూ ఇస్తూనే ఉండేటువంటి జీవశక్తి అది.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రచ్చ సినిమా నుంచి దీపు గీతామాధురి పాడిన పాట అది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి రోజు, అది కూడా మనకు ప్రాణవాయువుని ప్రసాదించే మొక్కలు, తర్వాత అడవులలో పెరిగేటువంటి చెట్లు, వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకున్న పర్యావరణంలో వీటి పాత్ర ఎవరు కూడా నిర్వర్తించలేరు. నిజమే కదా, ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఈ భూమి మీద అసలు ప్రాణులే బ్రతకవు. మొత్తం ఈ భూమి మీద అవసరమయ్యే ఆక్సిజన్ ముఖ్యంగా వర్షారణ్యాల ద్వారానే అందుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్కలే లేకపోతే ఈ భూమి మీద ఇలాంటి మొక్క జాతికి సంబంధించినటువంటి ఆ ప్రాణులు లేకపోతే, ఆ జీవమే లేకపోతే మనం నిజంగా ఏమైపోయేవాళ్ళము. అంటే మనిషి ఉనికి అనేది లేకుండా పోయేది, ప్రాణులు బ్రతికేవి కాదు. అంటే వేరే గ్రహాల మీద ఏదైతే లేదో, ఏదైతే మన భూగ్రహం మీద ఒక అదృష్టమో లేకపోతే ఈ భూగ్రహం యొక్క గొప్పతనమో తెలియదు, కానీ ఆ వేరే దాని మీద లేనటువంటిది మన భూగ్రహం మీద ఉంది. మరి అలాంటప్పుడు ఈ మొక్కలకు సంబంధించి, ఈ చెట్లకు సంబంధించి, ఈ అరణ్యాలకు సంబంధించి, అడవులకు సంబంధించినటువంటి వాటిపైన మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా. అంటే ఆక్సిజన్ ముఖ్యంగా మరి వర్షారణ్యాల ద్వారానే జరుగుతుంది కాబట్టి వర్షారణ్యాలపై అవగాహన కోసం, అంటే ఈ అరణ్యాలు, మరి అరణ్యం అంటే అడవి కదా తెలుసు, సో మరి వర్షాలకు ఆధారమయ్యేటువంటి అరణ్యాలు అన్నమాట. నిజంగా ఈ మొక్కలన్నీ లేకపోతే మనకు వర్షాలు పడవు, తెలుసు అందరికీ. కానీ మరి వాటిని కాపాడుకోవాలి కదా, మన ప్రాణవాయు ఇస్తుంది కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే వాటి ఆవశ్యకతను ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ మానవాళికి తెలియడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మరి ఈరోజు జూన్ 22 కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని కాస్త మనం బాధ్యతగా, సామాజిక స్పృహతో మనం ఆలోచించి ఆక్సిజన్ను మనకు ప్రసాదించేటువంటి ఆ మొక్కలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇది ఒక యజ్ఞంగా, ఒక బాధ్యతగా చేయాల్సినటువంటి అంశం. ఇది అంశం గురించి మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా కోసం నరేంద్ర గీత మాధురి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు వర్షారణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా. అయితే మరి వర్షారణ్యాల వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అవి మనకి ఏమిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మరి వాటిని మానవ తప్పిదంగా చేస్తూ ఉన్నాం, వాటిని అంతరించిపోయేలా చేస్తున్నాం. మరి అంతరించిపోకుండా ఉండేందుకు మనం చాలా చాలా చర్యలు చేపట్టాలి, మనవంతు బాధ్యత కూడా చేయాలి. వర్షారణ్యాలు కేవలం ఆక్సిజన్ ఇవ్వటమే కాదు, భూమి మీద నివసించే మొత్తం జంతు వృక్షజాలాలలో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే జీవిస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గించడంలో, మరి వాతావరణంలో అధిక కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడంలో కూడా ఈ అరణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయనేది జగమెరినటువంటి సత్యం. అది శాస్త్రవేత్తలు తెలుస్తున్నటువంటి విషయం. నిజంగా ఈ పర్యావరణంలో ఈ ఆక్సిజన్ పాత్ర మనకు కనుక సమర్థవంతంగా ఉండకపోతే మనం ఏమయ్యే వాళ్ళము, మనకి ఎలాంటి రోగాలు వచ్చేవి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మరి ముఖ్యంగా మానవ సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతికే ఆదివాసులకు ఈ వర్షారణ్యాలే జనవాసాలు, జీవనోపాధి కూడా. వాటి ద్వారానే వారికి ఆహారం అందేది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మనుషులు ఈ వర్షారణ్యాలపైన ఆధారపడి జీవిస్తున్నారంటే మరి నమ్మలేని నిజం. ఆహారం, మౌలిక ఔషధాలు అంటే మూలిక ఔషధాలు, తర్వాత కలప, ఇలా రకరకాల జీవనోపాధి మార్గాలు ఆ అడవుల్లో జీవించే వారికి. ఈ అరణ్యాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఒక్క కారణం వల్లనే కాదు వీటిని రక్షించుకోవాలి అనుకోవడం. అది మానవ సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, దాని ఆవశ్యకత ఏంటి, తర్వాత అది భావి తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ఒకవేళ ఇవి గనక కొంచెం తగ్గిపోతే అనేది ఇక్కడ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ప్రతి సంవత్సరం జూన్ 22న వర్షారణ్య అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట, నిర్వహిస్తూ ఉన్నారు. వీటి యొక్క అవగాహన, వీటి యొక్క ఆవశ్యకత, వాటిని కాపాడుకోవాలి, ఎలా అంతరించిపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రానున్న రోజులు వీటి పర్సంటేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత విస్తరించి ఉన్నాయి, ఎలా తగ్గిపోతూ ఉన్నాయి నదులు, తర్వాత వర్షాలు ఉప్పొంగుతున్నటువంటి జీవజలాలు, ఇవన్నీ కూడా వీటి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఎలా ఉన్నాయి అనేది వీటి ద్వారా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో

0: ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్ లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ హిట్ సాంగ్స్.

0: చాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాజు విడిసి రాంబాయి సినిమా కోసం అనురా కులకర్ణి జయశ్రీ పళ్ళెం పాడిన పాట విన్నారు. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: కార్యక్రమంలో మీరు విన్న పట వినరో భాగ్యం విష్ణు కథ సినిమా నుంచి చైతన్ భరద్వాజ్ పాడింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మరే సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం గౌరహరి. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1 గంట దాటింది.

పెద్ద సినిమా నుంచి రక్షిత సురేష్ పాడిన పాట విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమాపేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాపేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీఓ డీఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలుచోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒడిషాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్టంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఇకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6,303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2,232 మందికి చెందిన సుమారు

22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మంది 6 కోట్ల 83 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమాపేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసిరి, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్టాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్ కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీవీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈ రోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 56 కోట్ల రూపాయలకు

మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ రోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూలు మొదలైన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. షో టైం కార్యక్రమంలో మరి ఎప్పటిలాగే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే. అలా ఆర్డర్గా మీరు సమాధానం పంపితే చదవటానికి సులభంగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. ప్రశ్న వచ్చేస్తుంది తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది? ప్రశ్న మరొకసారి తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ముందుగా ఎవరెవరైతే పంపుతారో వారి పేర్లు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పేర్లు పంపే ప్రయత్నం చేయకండి దయచేసి. నాగవల్లి సినిమా నుంచి పాట.
1: సూర్య తేజో విరాజా జయము పలికే జనత
2: చంద్రముఖి.

చంద్రముఖీ, కిరణి కిరకిరణి తిరిగినే ధరణి నిన్ను చూసి తరుణి, గజగామిని నిజగామిని

0: 向き。
1: కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానం చాలా మంది శ్రోతలు అయితే మరి చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివి ప్రయత్నం చేస్తాను. వీరు సుష్మిత ప్లేస్ హొన్నాజీపేట నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అండి. చోడవరపు నాగేశ్వర గీతనగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, బూదన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ ఇంకా మిత్రులు, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి వీరు బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడ నుండి, నక్క వేణు ధర్మసాగర్ హన్మకొండ జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, శ్రీవత్స కోణాపూర్ గణేష్ రాజు వారి కుటుంబ సభ్యులు, హర్షిత ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మహియ కర్నూలు జిల్లా నుండి పీర్జాదిగూడ శ్రీనివాస్, రాజ్కాంత్ రామంతపూర్ హైదరాబాద్ నుండి, సుశీల్ స్రవంతి ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వీరంతా కూడా ఇన్ టైంలో సమాధానం పంపారు. తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ పేరు అక్షర యుగ కేంద్రం, బెంగళూరులో ఉంది. మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని, మీ ప్రోత్సాహాన్ని, మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని అర్థం చేసుకునే మనసు మాకుంది. కాకపోతే ఇంకా కొంత వాళ్ళు ఎవరైతే పంపలేదో, ఆన్సర్ తెలిసి కూడా పంపలేదో, మరి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. మరో ప్రశ్న వచ్చేస్తుంది, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324028 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా తేలిపోతున్నాం. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, ఆ వ్యక్తి పేరు ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపిన వాళ్ళు పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. పావని బడుగు రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. తర్వాత మదీస్ శేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుండి, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ తెకిడి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, కొత్తపల్లి భూమన్న ఆదిలాబాద్ సౌత్ నుండి, బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, కన్యగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి రేఖ నాయక్, శిల్ప ప్రసాద్ పద్మావతి రైట్ ఆన్సర్ ఇచ్చారు, సీతాదేవిక సత్యవోలు ఫ్రమ్ ఏఎస్ నగర్, వీరు ఎన్ శ్రీనివాస్ ఇంద్ర లక్ష్మీనగర్, సుశీల్ శ్రవంతి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో మరి ఆన్సర్ చేశారు. వీళ్ళు కాకుండా ఇంతకుముందు పంపిన వాళ్ళు కొంతమంది రైట్ ఆన్సర్ చేశారు. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, దాని ఆన్సర్ ఏంటంటే సార్ ఆర్థర్ జి టాన్స్లే వీరన్నమాట. సో ఈ ఆన్సర్ పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం చెప్పినప్పుడు మరి వినాలి కదా, ఎందుకంటే ఆన్సర్ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఏమి మాత్రం టైప్ చేయకుండా, ఎందుకంటే ఈజీగా ఒకటి అందరి పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. మరి పాట వచ్చేస్తుంది ఘరానా మొగుడు సినిమా నుంచి.
1: పండు పండు పండు ఎర్ర పండు

0: పండు పండు ఎర్ర పండు పండు పండు పండు ఎర్ర పండు
1: ఆపిల్ దాని పేరు

మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అయితే రిపీటెడ్ లిజనర్స్ కాకుండా కొంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, కౌకూరు నుంచి, కడప నుంచి దస్తగిరి సంధ్య, రాజు అల్లాపురం నుంచి, విజయభాస్కర్ సంధ్య, మలక్పేట్ అక్బర్ బాగ్ నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా చాలా మంది శ్రోతలు కూడా ఇచ్చారు. వీరు లక్ష్మి ఫ్రమ్ హొనాయిజీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్, హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా వీరు దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీసర మండలం గౌతమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం కాంగో కిన్స్కా అంటారు, ఉగాండా మధ్యలో ఉందన్నమాట. సో ఇది సరైన సమాధానం, ఆల్బర్ట్ సరస్సు అక్కడ ఉంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, 1984 పుస్తక రచయిత ఎవరు? 1984 పుస్తక రచయిత ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్న పాట వచ్చేస్తుంది, అల్లరి అల్లుడు సినిమా నుంచి హుషారైన పాట.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, 1984 పుస్తక రచయిత ఎవరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. లక్ష్మి, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. ఆర్మూర్ నుంచి రాధ, నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్, అనిల్ కుమార్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దమ్మోజు వెంకటమ్మ, వెంకటాచారి, వరలక్ష్మి, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదశర్, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుండి. తర్వాత ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, వీరు నంద్యాల జిల్లా నుండి ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, బూదన్ పోచంపల్లి ఎలగందల మార్కండే లక్ష్మి, కొత్తపల్లి భూమన్న సరస్వతీనగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, రాజు అల్లాపురం నుంచి, భాస్కర్ పెడన నుండి, మేర సాయులు నిర్మల్ జిల్లా నుండి, పెడన నుంచి అప్పలరాజు, హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు వీరంతా కూడా, హొన్నాజీపేట నుండి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు, చిలకమరి ఉపేంద్రాచార్య తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, అంకుశాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, విజయ్, భాస్కర్, సంధ్య, ఆదిత్య, ఓం ప్రభాకర్, అంబిక, ఉన్నాటి, ఉద్భవ్, పావని, వేణు, మాలక్పేట, అక్బర్ భాగ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, కీసర మండలం గోదమకొండ గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, సుప్రియ తుకారాం గేట్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి వీరు సరైన సమాధానం పంపించారు. పాట అయిపోయేలోపు ఇన్ టైంలో మరి ఆన్సర్ ఏంటి అంటే 1984 పుస్తక రచయిత జార్జ్ ఆర్వెల్ ఇతనన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చివరిది, తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? షూటింగ్ కార్యక్రమంలో చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త శ్రోతలు కూడా వచ్చేసి మరి ఆన్సర్ చేస్తున్నారు. నిజంగా వారందరికీ థ్యాంక్స్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. పాట వచ్చేస్తుంది, ఇది మాయలోడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన హుషారైన గీతం.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమ

0: షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, తాజ్ మహల్ ప్రధాన శిల్పి ఎవరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పాట ఎండింగ్ అయ్యేలోపు పంపించిన వారు, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు నిర్మల్ జిల్లా ఎడ్ బేడ్ నుంచి మేరా సాయిలు, వారి పైడిపాటి నాగభూషణం రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కూడా ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి ఇంకా వారి మిత్రులు, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి సేరే బాలాజీ, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, రాజు అల్లాపురం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ పెడన నుండి, నార్కట్పల్లి మండలం నుండి అజయ్ కుమార్ అనిల్ కుమార్, కడప నుంచి కడప పొదుటూరు నుంచి దస్తగిరి సంధ్య, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, హొన్నాజీపేట నిజామాబాద్ జిల్లా నుంచి ప్రియాంక లహురి, ఉప్పల్ నుంచి శ్రీతేజ, పెడ నుంచి అప్పలరాజు, కొత్తపల్లి భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి, నార్కట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి, జిబ్బలక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నసంపేట నుంచి బాలకృష్ణ వరంగల్ జిల్లా, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. సుకన్య ఇందిరా లక్ష్మీ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో, వీరందరికీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి సరైన సమాధానం తాజ్మహల్ ప్రధాన శిల్పి ఉస్తాద్ అహ్మద్ లహరి వీరన్నమాట. సో మరి ఎంతోమంది మహా కట్టడం గురించి, అద్భుతమైనటువంటి కట్టడం గురించి ఎంతోమంది కార్మికులు పనిచేసినప్పటికీ ఒక ప్రధాన శిల్పి అనేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కింద అందరు పనిచేస్తూ ఉంటారనమాట, ఆయన డైరెక్షన్లో అలా మరి ప్రధాన శిల్పి ఆయన. సో ఇది ఇవాళ షో టైం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ బాగా అలరించిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.

0: में मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया और फीफा विश्व कप में मिस्र ने न्यूजीलैंड को 3-1 से हराकर विश्व कप में पहली जीत दर्ज की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: यह आकाशवाणी दिल्ली का
2: इंटरनेट फाउंडेशन एंड యూనికార్న్ క్లబ్ లో చేరినటువంటి మొదటి భారతీయురాలుగా రికార్డ్ నెలకొల్పారు. అంత గొప్ప మహిళ అన్నమాట. సో ఆమె చూసి, ఆమె అడుగుజాడలు, ఆమె మార్గదర్శనంలో చేస్తున్నటువంటి పని, సాధిస్తున్న విజయాలను చూసి చాలా మంది వాళ్ళు వీళ్ళు అనే కాదు, స్త్రీ పురుషులనే కాదు, ఎవరైనా సరే మంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం స్ఫూర్తిగా తీసుకుంటాము. వాళ్ళలాగా మనం కూడా కొన్ని శిఖరాలను అధిరోహించాలి, మనం కూడా కొన్ని లక్ష్యాలను, కొన్ని గమ్యాలను చేరాలి అని ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తూ ఉంటారనమాట. అలా 10 మందికి దారి చూపే విధంగా, 10 మందికి వెలుగురేకలు పంచే విధంగా చేసినటువంటి ఆమె తీరు నిజంగా, అందుకే మరి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఆమె వార్తలు ఇచ్చారు, ప్రభావవంతమైన శక్తి మహిళగా ఎదిగారనమాట, ఆ జాబితాలో చేరారు. మరి సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. కొత్త కథ సినిమా నుంచి హరిహరన్ పాడిన పాటను వెలువంటున్నారు.

మన వింటున్నాం శక్తి శీల కార్యక్రమం. ప్రముఖ పారిశ్రామికవేత్త రాధిక అగర్వాల్ సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచి తన శక్తి సామర్థ్యాలను సాధిస్తున్న విజయాలకు గాను మరి 2016లో అవుట్లుక్ బిజినెస్ అవార్డ్స్ అందుకున్నారు రాధిక అగర్వాల్ గారు. అదే సంవత్సరం ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ అందుకున్నారు. అలాగే సీఎంఓ ఆసియా అవార్డ్స్తో మరి ఘనంగా వార్తలు నిలిచారు. 2016లో ఉత్తమ ఆదర్శ మహిళగా మెరిసి ఎందుకు ప్రేరణగా నిలిచారు. అలా అవార్డ్స్ అనే అవార్డ్స్ కోసమే పనిచేస్తున్నట్లుగా కాకుండా తను ఎంచుకున్నటువంటి రంగంలో చిత్తశుద్దితో చాలా స్ట్రాంగ్ గా పక్కా ప్రణాళికతో వెళ్లి బిజినెస్ ని లాభాల బాటలు పయనించేలా చేయటము అనేది ఆమెకు వెనుక పెట్టినటువంటి విద్యగా మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మరి భారత సైన్యంలో తన తండ్రి పనిచేస్తారు కాబట్టి ఆ అంకిత భావం, ఆ పట్టుదల, ఆ తర్వాత కృషి, నిరంతర శ్రమ, సాధన, మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ఇదంతా మార్కెట్ సరళిని పరిశీలించేటువంటి నేర్పరితనం ఆమెకు వచ్చిందనమాట. సో అందువల్ల మరి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగటానికి అవకాశం దక్కింది. మరింత సమాచారం విందాం, వింటూ ఉండండి. మీరు వింటున్న పాట డి సినిమా కోసం చక్రి సుధా పాడింది.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ జీవిత విశేషాలు, సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాధిక అగర్వాల్ ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేశారు. అక్కడ మార్కెట్ సరళిని, వినియోగదారుల అభిరుచులను తెలుసుకున్నారు, బాగా అనుభవాన్ని గడించారు. దాంతో మరి తను ఎంచుకున్న సెక్టార్లో అనూహ్య విజయాలు మరి సొంతం చేసుకోవడానికి అక్కడ లభించినటువంటి అనుభవం కూడా దానికి తోడైంది. యుఎస్ ఈ కామర్స్ జీవనశైలి, ఫ్యాషన్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం సంపాదించి మరి ఆ అనుభవాన్ని తన పరిశ్రమలోకి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలా ఆ కంపెనీని విజయ బాటలో నడిపించారనేది ఆమె సాధించినటువంటి విషయం అన్నమాట. సో ఒక మహిళగా తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తను ఎంచుకున్నటువంటి ఒక మార్గం అనేది ఆ మార్గంలో మళ్లీ సక్సెస్ఫుల్గా రాణించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అంతగా గొప్ప పారిశ్రామికవేత్త, ఒక కంపెనీకి సీఈఓగా ఉండి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆమెకి చెల్లింది.

0: మీరు విన్న పాట డాన్ సినిమా నుంచి విశ్వ సుచిత్ర పాడింది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి రాధిక అగర్వాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. మార్కెట్ ప్లేస్ సిలికాన్ వ్యాలీ ఈ కంపెనీకి ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రభావవంతమైన శక్తి మహిళల లిస్టులో ఆమె పేరు ఉండటం కూడా అరుదైన విషయం అన్నమాట. ఇలా భారతీయ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే మరి గొప్పగా రాణిస్తున్నటువంటి ఈ విషయం చాలా మనం చెప్పుకోవడం కూడా, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదవడం కూడా ఎంతో ప్రేరణగా ఉంటుందన్నమాట. భావితరాల వాళ్లకు ఇలాంటి మహిళలు చేస్తున్నటువంటి సాహసాల, మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలను మనం చెబుతూ వెళ్తే వాళ్ళకు విద్యార్థి దశలోనే వాళ్లలో ఒక రకమైనటువంటి నేర్చుకోవాలి, ఒక సృజనాత్మకత వాళ్లలో ఏర్పడుతుంది, ఊహాత్మక శక్తి ఏర్పడుతుంది. మనం కూడా ఇలా చెయ్యాలని చెప్పేసి చిన్నతనం

గొప్ప లక్ష్యాలను మనం నిర్దేశించిన వాళ్ళు అవుతామన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ పట్ల ఒక హీరోయిజము ఒక హీరోయినిజం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి లీడర్షిప్ ఉంటే మనము మనం అనుకున్న రంగంలో ఏ విధంగా రాణిస్తాము, ఎలా కమాండ్ చేయవచ్చు, ఎలా స్కిల్స్ ఎలా డెవలప్ చేయవచ్చు అనేది ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అది మన ముందున్న వాళ్ళకి, మనకంటే చిన్న వాళ్ళకి, విద్యార్థులకి, తర్వాత యువకులకు ఇలాంటి విషయాలు చెప్తే ఒక కంపెనీ స్థాపించడానికి ఏముండాలి, ఎలా దాన్ని రన్ చేయాలి అనే విషయము మనకు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సక్సెస్ స్టోరీలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనలో కూడా ఒక కొత్త ఆలోచన జనిస్తూ ఉంటుంది, ఒక థాట్ వచ్చేస్తుంది, ఒక ఊహాశక్తికి పదును పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఒక క్రియేటివిటీ థాట్స్ మనలో మెదులుతూ ఉంటాయి. సో మరి అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనమాట. మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలు మహిళలకు ఎంతో ప్రోత్సాహకంగా అందించేటువంటి షో ఇది. మరి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

మీరు విన్న సెంటిమెంట్ పాట వీరభద్ర మూవీ నుంచి, గానం మల్లికార్జున వర్ధిని. శక్తిశీల కార్యక్రమంలో రాధిక అగర్వాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆమెకున్నటువంటి ఆత్మవిశ్వాసం అంత ఇంత కాదు. ఆమె మాటల్లో ఒకసారి వెనక చూస్తే విజయాల కంటే వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అది గెలుచుకుంటే ఖచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నమ్మకాన్ని పొందడం ద్వారానే పెద్ద విజయాన్ని సాధించగలిగాం అంటారు రాధిక అగర్వాల్. అలా ఆమె ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనని మనం విశ్లేషించుకోవాలి అంటారు వారు. మనం ఉత్సాహంగా ఉండటం మాత్రమే సరిపోదు, బరిలోకి దిగే ముందు మనమేంటి అని తెలుసుకోవాలి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలుసుకోవాలి, ఎంతోమందితో మాట్లాడాలి, అంటే మనకి ఎంత సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి మనకు కావలసిన స్కిల్స్ ఏంటి, ఒకదానికి జవాబు చెప్పే ముందు మనం దానికి వెనకాల ఎంత విషయాన్ని రాబట్టుకోవాలి, ఎన్ని విషయాలను చదవాలి, ఇవన్నీ సిద్ధమై కదలాలి, అప్పుడు అడుగు వేయాలి, అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది అనే నమ్మకం ఆమెలో ఉంది. అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్ గా రాణించారు. ఎంతో మందికి ఆమె దగ్గర ఆమెను చూసి ప్రేరణగా పొంది వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న వారు కోకొల్లరు అన్నమాట. సో ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్టే ట్యూన్డ్.

0: सहेली
1: कार्यक्रम के प्रस्तुतकर्ता अनुश्री पाठक।
0: सखी सहेली।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

పొద్దుగల 10 గంటల సంధ్యకి ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటల దాకా.

మరి కొంచెంసేపట్ల మాట చెప్పుండ్రి పాటైనండి కార్యక్రమం షురూ అవుతుంది. దీంతోపాటు ఇవాళ కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం వాన్వట్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6:05 ఈఎల్టీ రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కోరిన పాటలు వినండి గీ కార్యక్రమంలో. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872329508, మరొక నంబర్ 2300081.

മിർട്ടും ചേച്ചിന്റെ ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 0.2 FM മനസ്സ് നിണ്ട മാട ചെപ്പുണ്ടേ പാട്ടൈനുണ്ട് കാര്യക്രമം ഇന്റർ చిటపడ చినుకులు కురిసే ఈ వేళ మనసులో మౌనంగా మెదిలే మాటలు ఎన్నో. చల్లని గాలి తాకిడికి ప్రకృతి పులకించిన ఈ వేళ రైతన్నల ఆనందం రెక్కలు కట్టుకుని ఎగిరాయి. చిన్నపిల్లలు చినుకుల తాకిడికి ఎగిరి గంతేశారు. మరి ఈ సమయంలో ఈ పాట.

0: ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మెట్రిన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పండి పాటై నుండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారానే కాకుండా శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుతూ ఉంటారు కదా. ఈరోజు విజయనగర్ నుండి మల్లికార్జున్, కామాక్షి, రామారావు, మౌనిక

ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారానే కాకుండా శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుతూ ఉంటారు కదా. ఈరోజు విజయనగర్ నుండి మల్లికార్జున్, కామాక్షి, రామారావు, మౌనిక, కల్పన ఈ ఉత్తరాన్ని అయితే పంపారు మాకోసం. మాట చెప్పుర్రి పాట ఇంద్రు కార్యక్రమంలో

0: పాటలు. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్ మండలం వాన్వట్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటల నడుమ విందాం. వీతో ముచ్చట పెడతారు యు దినేష్.
1: పాట్కుట్ అక్షయ్ కుమార్, నీకు నమస్తే.
2: నమస్తే.
1: నువ్వు ఏం చదువుకుంటున్నావు అక్షయ్? ఇప్పుడు
2: నేను ఇప్పుడు బి ఫార్మసీ చేస్తున్నా సార్.
1: ఎక్కడ?

0: అయితే 10వ తరగతిలో నువ్వు అనుకున్నట్టు మార్కులు వచ్చినాయా మరి నీకు?
1: అంటే రాలే, 9.8 రావాలనుకున్నా, 8.7 వచ్చినాయి.
0: అనుకున్నంత రాలేదు.
1: రాలేదు.
0: అయితే బైపీసీ తీసుకోవాలని నువ్వు ముందే అనుకున్నావు కాబట్టి బైపీసీ వైపు వెళ్ళిపోయినావు. ఎక్కడ చేసినావు ఇంటర్మీడియట్?
1: ట్రినిటీ కాలేజ్, కరీంనగర్.
0: కరీంనగర్ లో చేసినావు. కరీంనగర్ లో కాలేజీలో చేసిన తర్వాత మొదట్లో కాలేజీకి వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే?
1: అంటే నాకు ఉండబుద్ధి అయ్యాలి, ఫస్ట్ టైం హాస్టల్, ఇట్లా ఇరిటేట్ వచ్చాడు కొంచెం.
0: వెళ్ళిపోదాం, వదిలేసి
1: వెళ్ళిపోదాం, ఉండబుద్ధి అవ్వలేదు. పేరెంట్స్ ఎవరు వచ్చినా ఇట్లా పోతా అనే ఫీల్ ఉండే కొన్ని డేస్, ఒక 2 మంత్స్ అట్లా. తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసినాక అలవాటు అయిపోయింది.
0: ఆ 2 నెలలు అతి కష్టం గడిచిందేమో. మరి ఇంటర్లో ఏం చెప్పేవాళ్ళు నీకు?
1: ఏం ఇట్లా ఉంటేనే అలవాటు పడుతుంది, మళ్ళా మళ్ళా ఉండాలా ఎక్కడైనా, ఇట్లా చెప్పిన కొద్ది ఉండేవాడిని.
0: అంటే పాటలు కూడా అర్థమయ్యే కాదేమో
1: అప్పుడు స్టార్టింగ్. అంటే నేను కరెక్ట్ వినేది కాదు, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంటికి ఎప్పుడు పోదామా అన్నట్టుండే.
0: 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నావు?
1: ఇంగ్లీష్ మీడియం.
0: ఇంగ్లీష్ మీడియమే. ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు.
1: ఇబ్బంది లేకుండా.
0: అయితే ఇంటర్మీడియట్ లో ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటుంటారు? మొదటిసారి నీకు కాలేజీకి ఎంటర్ అయినప్పుడు ఏ దోస్తు నీకు పరిచయం అయింది ఫస్ట్?
1: నాకు ఆకాశ అని.
0: ఏ ఊరైనది?
1: అతన్ని నిజామాబాద్.
0: అంటే మీ ఆలోచనలు ఒకే రకంగా ఉండేవా?
1: ఒకటే రకంగా లేకుండే అని ఫ్రెండ్స్ అయిన అనుకోకుండా. అంటే మేము క్యాంపస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ మాట్లాడుకుంటూ ఉండే, మళ్ళీ బయటకు వచ్చినాక మాట్లాడినా.
0: ముందు తండ్రులు దోస్తులైన తర్వాత కొడుకులు దోస్తులు.
1: తండ్రులు తెలిసే ఉండే నాకు.
0: అయితే అట్లా

0: నీకు కాలేజీలో ఉండడం ఇష్టం అనిపించలేదు, అట్లా గోడ దునికి పోవాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా?
1: పోయినా ఒకసారి, ఇంటికి వచ్చిన
0: ఏమనలేరా మరి ఇంటి వాళ్ళు?
1: అంటే సార్లు ఫోన్ చేసారు, అట్లా రావద్దు కదా, అట్లా చేసాడు కరెక్ట్ కాదు కదా అని అన్నారు.
0: డబ్బులు ఉండే మరి నీ దగ్గర అప్పుడు?
1: ఉండే, అంటే వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఇచ్చే వెళ్తుండే
0: ఆ డబ్బులతో. బస్ టికెట్ పెట్టుకుని ఇంటి దగ్గర వచ్చేసి అసలు చదువు బంద్ చేస్తా అనుకున్నావు?
1: బంద్ చేస్తా అనుకోలే కానీ మస్తు కష్టం అనిపించింది, అలవాటు అయ్యాక.
0: అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఎలా చదివేవాడివి నువ్వు?
1: నేను ఎప్పుడు నార్మల్ స్టూడెంట్, టాపర్ ఏం కాదు, నార్మల్ గానే చదివేవాడిని.
0: అంటే ఎన్ని గంటలు చదువుతుంటే అప్పుడు?
1: అప్పుడు స్టడీ అవర్స్ ఉంటుండే, పొద్దున సాయంత్రం అంటే 6-7 అవర్స్ అవుతుండే,
0: 6-7 గంటలు చదువుతుంటుండే. నీకు ఎంబీబీఎస్ వైపు లేదు నీ ఆలోచన? డాక్టర్ వైపు
1: లేదు,
0: అంటే బి ఫార్మసీ అనుకున్నావు మొదటి నుంచి?
1: అవును.
0: సో అనుకున్నట్టుగా బి ఫార్మసీ వైపు వెళ్లాలని ఉద్దేశంతో బైబీ తీసుకుని ముందుకెళ్ళినావు అయితే. అక్కడ నీకు పరిచయమైన ఒక మంచి మాస్టర్ నీకు ఎవరు ప్రోత్సాహం నీకు ఇచ్చారు అక్కడ?
1: ఇంటర్ లానా శ్రీనివాస్ సార్ అని, జువాలజీ
0: సార్ బాగా చెప్పేవాడు.
1: అవును.
0: అక్కడ కాలేజీ లో ఉన్నప్పుడు మీరు మంచి చూసిన సినిమా ఏది, అప్పట్లో నీకు బాగా నచ్చిన పాట ఏది?
1: ఏం చూడలే, బయటకు వెళ్లేదు కదా సినిమాలు, ఏం చూడలే.
0: ఇంకే పాటిందాం ఇప్పుడు
1: అలా వైకుంఠపురంలో మూవీ సామాజవర గమ.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం వన్ వాట్ గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి పాట్కుట్ అక్షయ్ కుమార్ తో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీతో ముచ్చట పెట్టింది యు దినేష్. రేపు జమట్టు ఐదుగుట్టంగా రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగే రెండవ విడత 2026 పద్మ పురస్కారాల ప్రధానోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ஆகாஷவாணி ஆதிலாபாந்து வந்த பாயிண்ட் 2 FM மனசு நின்றா. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

విజయనగరంలో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు

0: సంప్రదాయాలను, వారి పండుగలు, ఆచారాలు, జీవన విధానం, గిట్ల గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేల పాటలు ఐదవ భాగం వింటారు. గట్లనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు పదకొండవ భాగం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసి గిరిజనులు వాళ్ళు జరుపుకునే పండగల సమయంలో కానివ్వండి, పెళ్లిళ్ళ సమయంలో కానివ్వండి, అందరూ కలిసి ఆ సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడుతూ నృత్యాలు

0: తలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు కొమరం భీమ ఆసుబా జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప
0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు కొమరం భీమ ఆసుబా జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపా

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా

వారికి హర్షధ్వానాలు చప్పట్లతో వేడుకలు లభించింది. రెండేళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్ లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్ లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బాయర్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్ లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత

భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో ముచ్చటింటారు, వీరితో ముచ్చట పెడతారు కేలిని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. ముందుగా

0: చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇంకా మన శనగ విషయానికి వస్తే కూడా శనగలో ADBG2 అనే రకాన్ని కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించడం జరిగింది. సో ముఖ్యంగా పప్పు ధాన్యాల అభివృద్ధిలో శనగ అనేది ప్రాముఖ్యత ఉంది కాబట్టి సో ఈ ప్రాంతానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పంట. సో ఆ ADBG2 అనేది ముఖ్యంగా ఎండు తెగులను తట్టుకొని మరి మంచి దిగుబడి వచ్చేటట్లు కూడా రూపొందించడం జరిగింది. ఇవే కాక ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క BT వెరైటీస్ పైన కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానంలో వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలలో అది విడుదలయ్యే క్రమంలో ఉంది. సో ఇవి ప్రధాన పంటలలో ముఖ్యమైన పరిశోధన అంశాలు, వాటి యొక్క రూపొందించిన అంశాలు.
1: అయితే ఇప్పుడు మనం వ్యవసాయ పరిశోధన స్థానం

0: లో ముఖ్యంగా ఈ యొక్క బీటీ వెరైటీస్ పైన కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానంలో వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలలో అది విడుదలయ్యే క్రమంలో ఉంది. సో ఇవి ప్రధాన పంటలలో ముఖ్యమైన పరిశోధన అంశాలు, వాటి యొక్క రూపొందించిన అంశాలు.
1: అయితే ఇప్పుడు మనం వ్యవసాయ పరిశోధన స్థానం

0: 2018 లో స్టార్ట్ చేసినాము. ఈ వర్క్ అంతా కూడా 2026 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 9 సంవత్సరాల పీరియడ్ అయిపోతా ఉంది. దీని యొక్క పరిశోధన అంశాలన్నీ కూడా కులికొచ్చే అవకాశం ఉంది. సో దీని వల్ల నేరుగా జరిగే లాభం ఏంటంటే రైతులకి మనం ప్రతి సీజన్
1: దాన్ని కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు

0: ఒక 9 సంవత్సరాల పీరియడ్ అయిపోతా ఉంది. దీని యొక్క పరిశోధన అంశాలన్నీ కూడా కులికొచ్చే అవకాశం ఉంది. సో దీని వల్ల నేరుగా జరిగే లాభం ఏంటంటే రైతులకి మనం ప్రతి సీజన్
1: దాన్ని కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు

పంటలు తీసుకుంటే బయోపాలిమర్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడము, పత్తిలో కాయకులు నివారణకు మార్కెట్ లో కొత్త కొత్త మందులు వచ్చినాయి. సో ఈ నూతన మందుల మీద కూడా మేము పరిశోధన చేసి రీసెర్చ్ ని కంప్లీట్ చేసినాము. తర్వాత పత్తిలో గులాబీ రంగు మరియు రసం పీల్చే పురుగుల మీద కూడా నూతన మందులు ఏవైతే మార్కెట్ లో సిఐబిఎస్

0: ప్రాజెక్టు ద్వారా ఈ రైతులకు మా వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి అవగాహన తీసుకురావడం జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏమైనా,
2: ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ మాట్లాడినట్టు కొన్ని స్కీమ్స్ కూడా మా రిసెర్చ్ స్టేషన్ ద్వారా మేము చేస్తా ఉన్నాము, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద నేను మాట్లాడుతాను.

0: భూసగంబం దిగిడ ఇట్లా ఆటర్నేటివ్ చేసుకుంటున్నారు వేరుల మీద ఆధారపడి. అందుకొరకు రసాయనిక ఎరువులు వేస్తేనే వస్తుంది, రసాయనిక ఎరువులు వేయకుంటే బాగా తగ్గిపోతుంది, దిగుబడి రాదు.
1: అయితే ఇప్పుడు పత్తి గురించి చెప్పండి, సోయా ఎట్లా ఉంటది, దిగుబడులు ఎట్లా, ఎన్ని ఎకరాలలో వేస్తారు, దాని గురించి చెప్పండి.
0: సోయా నేను 5 ఎకరాలు కాటన్ వేస్తా, 5 ఎకరాలు సోయా వేస్తా. సోయా పర్వాలేదు, 7-8 క్వింటాల్ వస్తుంది. మళ్ళా కందులు కూడా 5 నుంచి 6 క్వింటాల్ వస్తుంది. 5 ఎకరాలు వేస్తే ఒక 20-30 క్వింటాల్ వస్తాయి, 25 నుంచి 30 మధ్యలో.
1: అంటే ఇప్పుడు మీరు ఎట్లా పత్తి అలాగే సోయా కంది ఒక దగ్గర
0: లేదు, మేము అంతర పంట ఎప్పుడు వేయం ఇక్కడ ఈ విలేజ్ లో, ఎవ్వరు వేయరు అంతర పంట. కాటన్ కాటనే వేసుకుంటారు, మధ్యలో తొగరు కూడా వేయరు, అంటే కంది కూడా వేయరు. ఎందుకంటే 10 సార్లు వేస్తే అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అది వీక్ ఉంటది. అందుకొరకు ఇప్పుడు ముందు వేస్తుండే, ఇప్పుడు అది బంద్ చేసిండ్రు, అందరు రైతులు బంద్ చేసిండ్రు. సోయాలోనే కంది, పత్తిలో కంది వేస్తాడు. ఓన్లీ కాటన్ మాకు అంతర పంట. ఇప్పుడు కొన్ని దగ్గర ఏమి చేస్తారంటే కాటన్ మధ్యలో ఒక సోయా సాలు 1-2 సార్లు వేస్తారు, అట్లాంటిది ఈ విలేజ్ లో ఓన్లీ అయ్యారు. ఓన్లీ కాటన్ అంతర పంట అనేది లేదు, సోయాలో కంది వస్తుంది, అదే కంది వాడుకుంటాం.
1: అవి ఎట్లా వస్తాయి సోయా కంది, ఎట్లా వస్తాయి దిగుబడులు?
0: సోయా మాకు 7-8 క్వింటాల్ వస్తుంది, 6-8-8 దాకా. మనం మంచి మన ల్యాండ్ ని బట్టి నల్ల రేగడు కాబట్టి మంచిగా వస్తుంది. ఇక కందులు అయితే మాకు షూట్ అవుతుంది.
1: సంగీల గానీ కందులు ఎట్లా వచ్చినాయి, సోయా ఎట్లా వచ్చినాయి దిగుబడులు?
0: సోయా కొద్దిగా 6-7-5 అంటే కొద్దిగా బాగా వర్షాలు, మొన్న అక్టోబర్ దాకా వర్షాలు పడ్డాయి కదా పోయిన సంవత్సరం, సోయా తగ్గింది. కందులకు మాత్రం వాతావరణం షూట్ ఉండి 6-7 క్వింటాలు వచ్చినాయి, 5 నుంచి 7 మధ్యలో వచ్చినాయి. కందులకు చలి బాగుండే అనుకున్న చలి ఉండే, వాతావరణం ఉండే, 7 క్వింటాలు 6-7 క్వింటాలు వచ్చినాయి.
1: అయితే ఇప్పుడు మీకు సోయా కందుల దిగుబడి మంచిగా రావాలంటే ఎట్లా ఉండాలా, వాతావరణం ఎట్లా ఉండాలా, పరిస్థితులు ఎట్లా ఉంటే మంచి దిగుబడి, ఏది అనుకూలం అంటారు?
0: సోయాకు ఏమి లేదు, సోయాకు పూత దశ వచ్చింది అనుకో, అప్పుడు మంచి వర్షాలుంటే సోయా మనకెళ్తానే కాన్ఫిడెన్స్. ఆ పూత టైంలో వర్షాలు బాగా లే తగ్గితే కొద్దిగా కష్టమే, అంటే అనుకున్నంత రాదు. సోయాకు మాత్రం, సోయాకు పూత వచ్చిందంటే కాత కట్టే టైంలో అప్పటికి భూమిలో తేమ బాగా ఉండాలి, సోయా మనకు అనుకున్నట్టు వస్తుంది. కాకపోతే కందికి ఒకటే, పూత టైంలో వర్షం పడద్దు, మళ్ళా తర్వాత చలి బాగున్నది అనుకో, ఈ సంవత్సరం మొత్తం చలి ఉండి అనుకున్నట్టు వచ్చింది. మధ్యలో మొగులు అయితే పురుగు అవుతుంది, అది ఇది పరిసర.
1: ఇప్పుడు ఈ సోయాల గాని కందులలో గాని ఏమన్నా పురుగుల సమస్య ఎదుర్కొన్నారా, పురుగులు వస్తే ఏం చేస్తారు?
0: పురుగులు అయితే మేమైతే ఇప్పుడు పురుగు మందు 1-2 సార్లు వాడుతున్నాం సోయాకు, ఇప్పుడు పురుగు వచ్చే సమస్య అయితే లేదు. ఇక కందులకైతే మన దగ్గర మందులు మంచి ఉంది కాబట్టి మన వాతావరణం చూసి పురుగు ఉన్నది అనుకో స్ప్రే చేసేస్తాం.
1: అయితే ఇప్పుడు ఈ సోయా కందులకు సంబంధించి పురుగు గాని తెగులు గాని వచ్చినప్పుడు అవి ఏం పురుగు ఏం తెగులు అనేది ఎట్లా మీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారా, లేకపోతే వాళ్ళ వ్యవసాయ అధికారులకు చూపించి అడుగుడు గాని లేదా ఎట్లా ఏమైనా చేస్తారు?
0: మాకు తెలియదు, ఉంటే వ్యవసాయ అధికారులని ఊర్లో ఇంకా వేరే రైతు మంచి రైతు ఉంటే ఆయన చూపించి ఇట్లా అవుతుంది మరి ఇది బిల్ట్ వస్తుంది ఏది లేకుంటే ఆయనకు తెలకుంటే ఈ అగ్రికల్చర్ దగ్గరికి కూడా అడుగుకుంటాం.
1: ఇటు వస్తారా మీ దగ్గరికి అగ్రికల్చర్ వాళ్ళు?
0: వస్తారు కదా, ఏ వస్తారు, నెల 2-3 సార్లు వస్తారు, లేకుంటే ఆఫీస్ పోయి కలిసి రైతు వేదికల దగ్గరకు వస్తారు.
1: ఈ సాగు పద్ధతులు మెలకువలు చెప్పతందుకు వచ్చుడు, పంటలు చూసుడు, ఏమన్నా సమస్య ఉన్నప్పుడు గుర్తించి సూచనలు
0: వస్తారు, ఏ భూమిని కూడా టెస్ట్ చేస్తారు, నేలని ఈ పంట వేయాలంటారు వస్తారు, ప్రతి నెలలో 2-3 సార్లు వచ్చి కలిసిపోతారు.
1: ఎట్లా మరి వాళ్ళు శాస్త్రవేత్తలు అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తారా?
0: ఇక ఇప్పుడు ఎట్లున్నారంటే మా ఇప్పుడు మాకు ఈ నేలకి ఏదో అదే ఇప్పుడు వాళ్ళు చెప్తారు, గిది వాడాలా గది వాడాలి, కొన్ని దొరుకుతాయి కొన్ని దొరుకుతాయి, మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్నే వాడతాం, అదే పద్ధతిలో నడుస్తాం.
1: ఎట్లా ఇప్పుడు మొన్నటి ఏడాది ఎట్లా వచ్చినది ఇప్పుడు, మరి ఈ ఏడు మళ్ళా ఇవే పంటలు వేస్తున్నారు, ఇప్పుడు ఈ ఆనకాలం పంటలలో ఏం వేస్తున్నారు?
0: లేదు, మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కువ 80% రైతులైతే వర్షాధారం తోటి ఉన్నారు, నీళ్లు లేవు ఇక్కడ విలేజ్ లో, 80% మంది రైతులు వర్షాధారం తోటి ఉన్నది. కాకపోతే మాకు అవే పంటలు వేయాలి కదా, కాటన్ సోయా ఇది మాకు కాన్ఫిడెన్స్ ఇదే కదా, మాకు అనుకున్న టైంలో మంచి వర్షాలు పడ్డాయి ములిచింది అనుకో, కాటన్ గడ్డి తీసుడు అది మా పని, ఇక అధిక వర్షాలు పడ్డప్పుడు ఏం చేయ, పోయినసారి అధిక వర్షాలు పడ్డాయి, మాకు కాటన్ సోయా కంది బాగా వస్తుంది ఇక్కడ.
1: మంచిది మరి తిరుపతి గారు, మంచి మీ ఈ సాగు అనుభవాలు పంచుకున్నారు. మరి ఈ ఏడు కూడా కాలం మీకు కలిసి రావాలా, మీరు సాగు చేస్తున్న పంటలు మంచిగా మీరు ఆశించిన దిగుబడులు రావాలా, ఈ ఏడు మీకు కలిసి రావాలా అని ఆకాంక్షిస్తూ మీ ఈ సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు రైతాంతర రంగంలో పత్తి సోయా సాగు అనుభవాల గురించి భోరాజు మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు నర్ర తిరుపతితో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేని. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎల్ నీనో పరిస్థితిలో వివిధ పంటల్లో చేపట్టవలసిన పోషకాల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలు

0: లకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ సమాధానాలు ఇస్తారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. సమయం 7:45, వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు

కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు

1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రియ కర్బన అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రియ కర్బనలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయంటే దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రియ కార్బన్ నిల్వలు ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతు

చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కర్బన అనేది భూమిలో ఉండడం వల్ల మనం పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కర్బనలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయంటే దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్యం

0: గత నెలలో ఏప్రిల్ 24 నుంచి మే 27 వరకు రైతు ముంగిట శాస్త్రోత్తులు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రోత్తులు ఎల్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారికున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్లయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్ లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్లయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి, అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువులని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా ఇస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువ సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకుని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనం యూరియా మోతాదు కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము

0: పంట పండించలేము. కొంతవరకు యూరియా రసాయనిక ఎరువులు యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడిపైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడిన వాతావరణ పరిస్థితి, అక్కడినటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటలపైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థాంక్యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మేలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలు వినుండ్రి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు షారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: శివరంజని మేడం.
0: శివరంజని గారు ఇక్కడ నుంచి? చాలా దూరం నుంచి ఫోన్ చేశారు. చెప్పండి అమ్మ, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు పనులు మొదలయ్యాయా? మరి వర్షాలు ఎలా ఉన్నాయి అటు సైడ్? వర్షాలున్నాయా అటువైపు? పడతా ఉన్నాయి.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. అనుకుంట నుంచి చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయీని.
0: చెప్పండి, ఏ పార్టీ ఉంటారు?
1: చిటపట చినుకులు పడుతూ ఉంటా.
0: వాన పడ్డందుకు ఆ పాట అడుగుతున్నారా? ఇన్ని రోజులు ఆ ఎండలకి ఆ వేడికి తట్టుకోలేక ఈ రోజు చిన్న వర్షం అయినా గానీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చింది. సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు షారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో,
2: హలో మేడం, నమస్కారం.
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: దత్తు.
1: దత్తు, ఎక్కడి నుంచి దత్తు?
2: మేడం బట్టిసౌరమ్మ.
1: బట్టిసౌరుగామా, ఏం చేస్తుంటారు?
2: కూలి పనికి వెళ్తా మేడం.
1: కూలి పని చేస్తూ ఉంటారు అంటే వ్యవసాయం పనుల బయట, ఇలా వేరే ఇండ్లు కట్టడానికి ఇలా బయటకు వెళ్తుంటారు కదా అలానా? సరేనండి, చెప్పండి ఏ పార్టీ ఉంటారు? సరే తప్ప.

0: మామూలుగా ఇంట్లో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. చెప్పండి, ఏ పాట వింటారు? చెప్పండి, ఏ పాట చెప్పండి.
1: అది
0: కదిలే కాలమా. సరేనండి, చాలా మంచి పాట అడిగారు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

కాదు అన్నారు ఒకరిద్దరు. ఇంకా ఎవరెవరో రావడంతో పరమేశ్వరరావు మాటల్లో పడిపోయి సాయంత్రం కాగానే హడావిడిగా వెళ్లిపోయాడు. పోతూ పోతూ 5,000

డిగ్రీ కాలేజీలో కవి సమ్మేళనం జరుగుతున్నప్పుడు తప్పకుండా నాకు ప్రైజ్ వచ్చేది కవి సమ్మేళనంలో నా కవితకు. అదే విధంగా ఆయన నా కవితలు చూసి ఒకసారి డిపార్ట్మెంట్ కి రమ్మని చెప్పిండు, నువ్వు బాగా రాస్తున్నావు మంచిగా రా ఎట్లని రాయాలా అని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా నాది కవిత వ్యాసంగము వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కథ నవల నాకు ఇష్టమే. నేను 10th క్లాస్ నుంచి నవలలు బాగా చదివాను, పద్య కావ్యాలు దాశరథి ఇవి వీళ్ళందరి చదివాను. అదేవిధంగా కథలు కూడా బాగా నేను చదివిన. ఒకటి ఏంటంటే కవిత్వము ఎందుకు ఏమో అప్పుడు కవి సమ్మేళనాలు బాగా జరిగేది కాలేయాల అక్కడిక్కడ. అయితే చిత్రం ఏంటంటే ఆ మ్యాగజైన్ లో కాలేయ మ్యాగజైన్ లో కవిత అచ్చయింది, చాలా సంతోషం అనిపించింది. రేడియో స్టేషన్ వాళ్ళు కొత్తగా రేడియో స్టేషన్ ఏర్పడేటప్పుడు యువ కవి సమ్మేళనం అని ఏర్పాటు చేశాడు, అప్పుడు నేను కవితలు చదివాను. కానీ విశేషం ఏంటంటే మొట్టమొదటి నాది కథానిక రేడియోలో ప్రసారమైంది. అప్పుడు స్టూడెంట్ గానే ఉన్నా మా ఆవిడతో బదారు కని అట్లా. అయితే నాకు కవిత్వం అనేది అన్ని సమానమైన

0: మార్గం ఆ దిశగా నాది నా ప్రయాణం సాగుతున్నది.
1: అయితే ఇప్పుడు మీరు కవితలు రాస్తున్న క్రమంలో ఇప్పుడు యాళ్ళయింది, అట్లాగే ఇంకా 2-3 కవిత సంకలనాన్ని వెలువరించిండ్రు, అట్లాగే మీ సంపాదకత్వంలో ఎల్గడి లాంటి ఒక కవిత సంపుటి కూడా వచ్చింది. అంటే మీరు స్వయంగా

సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ సమాధానాలు ఇస్తారు. వీరితో పాటు 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక